సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హి దయావిశేషౌ శ్రీ షిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్యప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛి.

ఆ విధంగా రావణ వధ జరిగిపోయింది. అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశంలోంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ పుష్పవృష్టిలో రామచంద్రమూర్తి పూర్తిగా తడిసిపోయారు. అందరూ వచ్చి ఎంతో సంతోషంతో వానరులు కిలకిలధ్వనులు చేశారు. అకస్మాత్తుగా తమ ప్రభువు రథంలోంచి డుళ్ళి కింద పడగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయపడిపోయిన వారై తలో దిక్కుకి పారిపోయారు. ఎవరిని విడిచిపెట్టకుండా వానరులు వెంటపడి రాక్షసులందరినీ సంహరించారు. అక్కడితో సాధు సాధ్య తివాగ్రియా దేవతానాం మహాత్మనాం సాధు సాధు భళి భళి అంటూ దేవతలందరూ కూడా పొంగిపోయారు. ఎక్కడ చూసినా రామో రామో రామ, ఆహా ఏమి రాముడు ఏమి రాముడు. 10 తలలు 20 చేతులున్న రావణాసురుణ్ణి అహోరాత్రములు యుద్ధం చేసి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అన్ని వేల బాణములతో కొట్టిన నిగ్రహించుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుణ్ణి సంహరించిన మహానుభావుడు మొనగాడంటే రామచంద్రమూర్తి. ఒక్కనాడు ధర్మం తప్పకుండా ఇంత గొప్ప యుద్ధం చేసి ఆ విజయాన్ని సాధించినటువంటి రామచంద్రమూర్తి యొక్క జయమే జయము అని నరలోకంలో కాదుట దేవతాలోకాల్లో అన్ని లోకాల్లో ఈ విజయోత్సవ వేడుకలు చేస్తున్నారు. ఎంత పొంగిపోయారో. ఎవరి నోట విన్నా రామకథే, ఎవరి నోట విన్నా రావణవధే, ఎవరి నోట విన్నా రామ పరాక్రమమే, ఎవరి నోట విన్నా రామ జయమే. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పరమ సంతోషం. లంకాపట్టణం అంతా కూడా నిశ్శేషంగా రాక్షసులు లేకుండా నిర్మూలింపబడింది. లోకమంతా శాంతి పొందింది. ఇంతకాలం ఎవడు ధర్మానికి హాని కల్పించాడో వాడు నశించిపోయాడు. ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం దగ్గర ద్వారపాలకు

ఉండగలిగిన వాడో, ఎవడు నీచ యోనిలోకి ప్రవేశించాడో వాడు శాప విమోచనమై మళ్ళీ జయ విజయులుగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఏ నరులు కీర్తి లేక ఆ నరులంతటి వారు అనిపించుకున్నారో అటువంటి నరులు రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినంతటి ధర్మం పాటించగలిగినటువంటి శక్తి, రావణాసురుణ్ణి నిర్జించగలిగిన శక్తి నరుడికే ఉందని, నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పిన రామచంద్రమూర్తి నరుడిగా పుట్టినందుకు నరులు పండగే చేసుకున్నారు, సంతోషపడిపోయారు. అందుకే నరుడిగా పుట్టినవాడు రామకథ వినకపోతే, రాముని యొక్క పట్టాభిషేకంలో పాల్గొనకపోతే, రామచంద్రమూర్తికి జయ జయధ్వానం చేయకపోతే, రాముడికి రాముణ్ణి పూజించకపోతే, శ్రీరామ వ్రాయకపోతే, శ్రీరామ చుట్టకపోతే, రామాలయాన్ని దర్శించకపోతే వాడు కృతజ్ఞుడై ఉంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి రావణ వధ చేశారు. ఇక రేపు కించిత్ మనసుకి కాస్త కష్టమనిపించేటటువంటి ఘట్టం ఒక్కటే ఉంటుంది, సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం. ఇంకా తర్వాత మనందరం పట్టాభిషేకం దిశగా ప్రయాణం చేస్తాం. అటు రామకథ పట్టాభిషేకం వైపుకి వెడుతుంది, పైన కూడా పట్టాభిషేకం వైపుకి ప్రారంభమైపోతుంది. అప్పుడే ఋత్విక్కులలో బ్రహ్మస్థానంలో కూర్చోవలసినటువంటి వారు వచ్చేశారు. ఒక్కొక్క ఋత్విక్కు ఒక్కొక్క ఋత్విక్కు బయలుదేరి వచ్చేస్తున్నారు. రేపటికి ఈ వేదిక యొక్క స్వరూపం కూడా మారిపోతుంది. ఇక భారద్వాజ మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు రామచంద్రమూర్తి. ఎల్లుండి మనందరం సంతోషంగా పొద్దున్నే రామనామక్షేత్రం నుంచి ఖచ్చితంగా 6 గంటలకి బయలుదేరిపోతాం. 6 అయ్యేటప్పటికి బయలుదేరతాం అంటే ఏదో గుంపులు గుంపులుగా వెళ్ళకూడదు. ఊరిరిగింపులో వెళ్ళేటప్పుడు నిజంగా పట్టాభిషేకానికి వెళ్ళే ఊరేగింపు ఎలా ఉంటుందో అంత అందంగా వెళ్ళాలి. అటువంటి పట్టాభిషేకపు ఊరిరిగింపులో పాల్గొనడం మన జీవితంలో మహద్భాగ్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఉత్తినే అంటున్నాను ఈ మాట అనుకోక, ననవసరంగా నేను ఈ మాట చెప్పను. అత్యద్భుతంగా ఉంటుంది. రామచంద్రమూర్తి రాజారాముడై పట్టాభిషేకానికి వెడుతుంటే ఆ రోడ్లు ఊడుస్తారు. ఎందుకో తెలుసా అండి? స్కాందపురాణాంతర్గతంగా ప్రత్యేకంగా ఆ బ్రహ్మోత్తర ఖండము అని చెప్పి ఒక ఖండం, ఆ బ్రహ్మోత్తర ఖండంలో ఒక విషయం చెప్తారు. వెంకటాచల క్షేత్రంలో ఇంకా పొద్దున్న తుడవనప్పుడు ఒక పక్షి ఒకనకొకప్పుడు బలమైన పక్షి తెరువుకు వచ్చిందని లోపలికి వెళ్ళి ఆ చిన్ని పక్షి ఎగిరింది. ఎగిరినప్పుడు దాని రెక్కల యొక్క చప్పుడికి ఆ రెక్కల యొక్క గాలికి వెంకటాచల క్షేత్రంలో ఉన్న కొన్ని ధూళి కణాలు పక్కకి తుడవబడ్డాయి. అలా తొడిచినందుకు కాను తన రెక్కలతో ఆ పక్షికి ఉత్తర జన్మలలో చక్రవర్తిత్వాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. అన్నిటికన్నా గొప్ప సేవలుగా రెండిటినే చెప్తారు పెద్దలు. ఒకటి భోజనం చేసినటువంటి విస్తరి తీయడం. అందుకే రామకృష్ణ పరమహంస అందరూ భోజనం చేసిన తర్వాత చేత్తో విస్తరులు తీస్తే ఒప్పుకునేవారు కాదు, తన గడ్డంతో తుడిచేవారు. ఎంగిళ్ళైన నా చేత్తో తుడవను, మా అమ్మ ఇన్ని ముఖాలతో తిండిక్కడ, మా అమ్మ తినగా మిగిలినటువంటి ఎంగిలి నా చేత్తో తుడవనా, నా గడ్డంతో తుడుస్తాను మెత్తగా ఉంటుందని గడ్డంతో తుడిచేవారు ఆయన. అందున మహాత్ములైనటువంటి వారు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి పాత్ర, ఆ వారు ఉత్తరాపోసనం పట్టగా మిగిలినటువంటి పాత్ర తీయడం చాలా చాలా గొప్ప సేవ. అందుకే అది దొరకదు. ఎందుకు దొరకదో తెలుసా అండి? ఒక్కటే కారణం, మీరు ఆయన అస్తమానం భోజనానికి ఏం ఎక్కడికి రాడు, రాడు కాబట్టి ఆయన యొక్క పాత్ర, ఆయన భోజనం చేసినటువంటి శేషం, ఆ పాత్ర మీకు ఎత్తే అవకాశం ఉండదు. అది ఎవరికి దొరుకుతుందంటే ఒక్క ఇద్దరికే దొరుకుతుంది. ఒకటి భార్య, 2 బిడ్డలు. బిడ్డలలోకి శిష్యులు వస్తారు. శిష్యులకి బిడ్డలకి అభేదం. గురువుగారి విస్తరి తీసేటటువంటి మహద్భాగ్యాన్ని ఎవరు పొందుతారంటే గురువుగారితో ఉండి సేవ చేస్తున్న శిష్యుడికి ఒక్కడికే అధికారం లభిస్తుంది. తప్ప ఇతరులకు అది తీద్దామన్నా కుదరదు. దానివల్ల ఎంత మహద్భాగ్యాన్ని పొందుతారో, ఈశ్వరుడు వేసేటటువంటి పుణ్యమేమిటో లెక్క కట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 2వ మహోత్కృష్టమైన కార్యం, ఈశ్వరుడి ఊరిరిగింపు వెడుతున్నప్పుడు ఈశ్వరుడు వస్తున్నాడు కాబట్టి తుడవడం. ఆ తుడవడానికి నేను గొప్ప చేసి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నాకు కాకినాడ 1 కన్ను అయితే గుంటూరు 1 కన్ను. నేను ఎప్పుడూ అలా తక్కువ చేయను. కాకినాడ పట్టణంలో ఊరిరిగింపు 1 నెలలో బయలుదేరుతుంది అంటే ఈ ముందు రోడ్డు ఊడుస్తాము అన్నదానికోసం పెద్ద పెద్ద రికమెండేషన్లు ఉంటాయి.
ఇంకా మేము దేవీ నవరాత్రులు ఎప్పుడు ఆశ్వీజ మాసం

ఘటనలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో జరిగేటటువంటి దేవీ నవరాత్రుల్లో కొన్ని కొన్ని సేవల కోసం అక్కడ కాకినాడలో లేరని గోపాలకృష్ణ గారికి అప్పుడే ఫోన్లు వచ్చేస్తున్నాయి. అయ్యా మీరు ఫోన్ చేసి మేనేజర్ గారికి చెప్పి మా పేరు రాయించరాండి, మళ్ళీ మాకు దొరుకుతుందో దొరకదో అవకాశం, మాకు ఆ సేవకి మా పేరు రాయించేయండి అని. అక్కడ ఎన్ఎఫ్సిఎల్లో జనరల్ మేనేజర్ పర్సనల్ ఆయన తుడుస్తారు రోడ్లు. ఒక కళాశాలకి ప్రిన్సిపాల్ కాదగినటువంటి వ్యక్తి, ఒక మహాతల్లి మహాభక్తురాలు, ఆవిడ తుడుస్తారు రోడ్డు. అంత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు కోరి కోరి ఎంతో బతిమాలుతాం. అమ్మా మీరు కిందటి సారి చేశారు కదమ్మా, ఈసారి వీళ్ళకి ఇద్దామమ్మా అని చెప్పిస్తుంటాం. అంత పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు స్వామి ఊరిరిగింపు అయ్యేంత వరకు ముందు నిలబడి రోడ్లు తుడుస్తారు. నాకు మీరు ఒక్క విషయాన్ని మన్నించవలసి ఉంటుంది, నాకు మీ ఎవ్వరూ ప్రత్యక్షంగా పరిచయం కారు కాబట్టి నేను మిమ్మల్ని అలా అడగచ్చు అడగకూడదు, నేను అడిగితే మీరేమనుకుంటారో అని నేను మిమ్మల్ని అడగలేదు. అందుకే ఆ సేవని కూడా నేను కాకినాడ పట్టణం నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు కాబట్టి దాని వైభవం వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా ముందుకొస్తే మాత్రం, ఉత్సవం ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఆ సేవ మీకే ఇచ్చేస్తాం, కానీ ఏదో చేస్తున్నామని కాదు, అంత భక్తితో చేస్తామని వస్తేనే ఇస్తాను, లేకపోతే మాత్రం అది చేసుకుని తరించిపోతామని, అది మాకు ఇస్తారా ఇస్తారా అని అడిగి వస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. అలా చేసుకుంటాము అని ముందుకొస్తే చీపురు పట్టుకుని రోడ్డు తుడవాలి. ఎప్పుడు ఊరిరిగింపు వెళ్ళినా ఒకసారి చీపురు తీసుకుని నేను కూడా కొంత దూరం తుడుస్తుంటాను, ఈసారి కూడా తుడుస్తాను, ఎప్పుడు తుడుస్తాను నేను, ఎందుకంటే అంత గొప్ప సేవ ఆ సేవ. అలా ఈశ్వరుడికి సేవ చేస్తూ ముందు తుడుస్తారు రోడ్డుని. వెనక మంగళ వెళ్ళేటప్పుడు ఊరి పెద్దలు నడుస్తారు, ఊరి పెద్దల వెనక మంగళ వాయిద్యాలు పెడతాయి. ఊరి పెద్దల కన్నా మంగళ వాయిద్యాల కన్నా మధ్యలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గొడుగు కింద పెడతారు, ఆ వెనక భారతీ తీర్థస్వామి వారు పెడతారు, ఆ వెనక వేద పండితులు స్వస్తివాచకం చెప్తూ వెడుతూ ఉంటారు, ఆ వెనక కన్యపిల్లలు చేతిలో పిండి వంటలు పట్టుకుని వెడుతూ ఉంటారు. ఇది 6 గంటలకి ఊరిరిగింపు బయలుదేరుతుంది అంటే 5 గంటలకు ఆ రోజున మీరు ఉండవలసి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళనే ఊరిరిగింపులో నిలబెట్టడం కుదురుతుంది. అది 10 మంది కానివ్వండి 15 మంది కానివ్వండి, దాని ప్రయోజనం సామాన్యమైందని మీరు అనుకోకండి. కన్యపిల్ల ఆ మధుర పదార్థాన్ని చేతిలో పళ్ళెల్లో పట్టుకుని ఊరేగింపులో పెడితే ఈశ్వరుడు నొసటన వ్రాయబడినటువంటి చెడ్డవ్రాత కూడా తీసేస్తాడు. అంత గొప్పది కన్యపిల్ల మధుర పదార్థం పట్టుకుని వెళ్ళడం. కాబట్టి కన్యపిల్లలకి మధుర పదార్థాలు ఇస్తారు, ఎవరు ముందొచ్చి నించుంటారో వాళ్ళని ఫామ్ చేస్తారు, లైన్ ఫామ్ చేసి దానికి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట మీరు వినవలసి ఉంటుంది. నిలబెట్టి మధుర పదార్థాలు ఇస్తారు, చక్కగా సంప్రదాయ దుస్తుల్లో రావాలి, అంటే ఏదో లంగా పవిట జాకెట్టు కట్టుకుని రావలసి ఉంటుంది, తప్ప ఏవో ఇతరమైన నాకు ఆ పేర్లు సరిగ్గా లేవు, కానీ అలాంటివి వేసుకుని రాకూడదు, సంప్రదాయ దుస్తుల్లో రావాలి. వస్తే చక్కగా మధుర పదార్థాలు ఇస్తారు, అవి పట్టుకుని వెళ్ళచ్చు. ఆ వెనక సువాసినిత్వానికి సిద్ధి, సువాసినిగా ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి పట్టాభిషేకానికి వెడుతుంటే పరిమళ ద్రవ్యాల్ని ఒక్క సువాసిని మాత్రమే చల్లాలి. అలా చల్లుతుంటేట రాముడి పక్కన కూర్చున్న సీతమ్మ పరాశక్తి ఆవిడ చూసి అంటుందిట, నా ముందు నడుస్తూ మేము వస్తున్నామని నా స్వామికి దుర్వాసన తగలకూడదని పరిమళ ద్రవ్యాన్ని జల్లుతోంది సువాసిని. ఎప్పటికీ ఈమె ఇలాగే సువాసినిత్వంతో పసుపు కుంకాలతో పిల్లపాపలతో భోగభాగ్యాలతో ఉండాలని సీతమ్మ అనుగ్రహిస్తుంది. మీరు పాత్ర తెచ్చుకుంటే చాలు, పరిమళ జలాలన్నిటినీ కూడా కార్యకర్తలే పోస్తారు. మనం అందరం రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం, పురుషులేం చేస్తాం, మేమందరం రామచంద్రమూర్తి వెనకాతల బయలుదేరుతాం, మేమందరం రామనామం చెప్తూ నడుస్తాం, మేమందరం కోసల దేశవాసులం కాబట్టి మేమందరం అలా బయలుదేరుతాం. అప్పుడు ఇది గుంటూరు కాదు, అయోధ్య, మనందరం అయోధ్యావాసులం. ఇలా ముందు కన్యపిల్లలు, కన్యపిల్లల వెనక రామచంద్రమూర్తి రథం, రామచంద్రమూర్తి రథం వెనక కొంతమంది కన్యపిల్లల వెనక కొంతమంది సువాసినులు ఉంటారు, సువాసినులకి సువాసినులకి మధ్యలో రథం పెడతారు. ఈ సువాసినులు కొంతమంది పరిమళ ద్రవ్యాలు చల్లుతారు, కొంతమంది కన్యపిల్లలు కొంతమంది సువాసినులు పేలాలు చల్లుతారు. ఇవి రోడ్డు మధ్యలో ఎక్కడో మధ్యలో వచ్చి చేరితే ఇవ్వరు, ఒక్క ప్రధానంగా ప్రారంభమయ్యే స్థానంలో మాత్రమే ఇస్తారు. అవి ఆ పేలాలు మీకు మీ దగ్గర ఉన్న పాత్రలో పోస్తారు. అలా పేలా

మిమ్మల్ని చల్లుతూ సువాసిని నడిస్తే సమస్త దేవతల్ని రండి పట్టాభిషేకానికి పిలిచినట్టు. పిలుపుకి ఎవరిని పంపిస్తారండి? విడిదిలో దిగారనుకోండి, అమ్మ భోజనానికి రండి అని ఎవరిని పంపిస్తారు? జ్యోతులు తీసుకురావాలనుకోండి ఎవరు తీసుకొస్తారు? పెళ్లిలో తలంబ్రాల బియ్యం పువ్వులు తేవాలనుకోండి ఎవరు తీసుకొస్తారు? ఒక్క సువాసినిలే తీసుకొస్తారు. ఆ రోజు రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి దేవతల్ని రండి రండి అని పిలిచే అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క సువాసినిది. అది వాళ్ళ అదృష్టం. అందుకే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అమ్మవారంతా పొంగిపోతుంది. కాబట్టి మీకు పేలాలు ఇస్తారు. ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఉండనివ్వండి, పదార్థానికి లోటు ఉండదు. మీరు రావడమే తర్వాయి. 5 గంటలకు వచ్చేస్తే బయలుదేరేది రామనామ క్షేత్రంలో. ఏ వరుస క్రమంలో నిలబెట్టాలో అలా అక్కడ కార్యకర్తలుండి మిమ్మల్ని బహుజాగ్రత్తగా వాళ్ళు నిలబెట్టేస్తారు. అంతే, దాన్ని ఈ ఊరేగింపుని నిర్వహించడంలో గొప్ప సిద్ధహస్తులు ఒకడు ఉన్నాడు మాకు కాకినాడలో. ఆయన ప్రత్యేకం బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఒక పెద్ద పతాకాన్ని మోటార్ సైకిల్కి పెట్టుకుని దానికి అంచెలంచెల మీద కార్యకర్తలు ఈలలు పట్టుకుని ఉంటారు. ఆయన మొదట నిలబడి ఈల వేస్తాడు. ఆ ఈలని బట్టి ఈలలు వేస్తారు. అంటే అంత కదులుతుంది. 1 గంట సేపు మధ్య రథంతో రామనామంతో ఈ ఊరి దిగింపు అంతా తిరుగుతుంది. తిరిగి ఆలయ ప్రవేశం చేస్తుంది. ఆ ద్వారంలోంచి లోపలికి వస్తాం. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకము అభిషేకం జరుగుతుంది. అద్భుతంగా మంత్రభాగాన్ని ఋత్విక్కులు చదువుతారు. అదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు స్క్రీన్స్ మీదకి. మీ అందరూ చక్కగా కూర్చునుంటే అపురూపమైనటువంటి దృశ్యం. లోపల మూల విరాట్టుకి హనుమకి ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక ద్రవ్యాల్ని మీ శిరస్సున ప్రోక్షణ చేస్తారు. ఇక్కడ హోమం జరిగేది. ఒక పెద్ద యజ్ఞ వేది తయారైపోయింది. దాని మీద దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తారు. ఆ మంత్రభాగం, ఆ పిలవడం, ఆ హవిస్సులు ఇవ్వడం, మంటపాల్లో అనేక నదీ జలాలు సముద్ర జలాలు పెడతారు. అవన్నీ అభిషేకానికి పెడతాయి. 1 గంట సేపు గంధర్వగానం జరుగుతుంది. రామచంద్రమూర్తి మీద కీర్తనలతో కచేరీ జరుగుతుంది లోపల. ఆ కచేరీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామ సమయం ఇస్తారు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకే సభ ప్రారంభమైపోతుంది. అప్పుడు మీరు ఈ వేదిక ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలా ఉండదు. ఇదంతా రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి దర్బార్ హాల్ ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది. పుష్పాలంకృతమై ఉంటుంది. ఎంతమంది కళాకారులు, ఎంతమంది ఋత్విక్కులు, ఎంతమంది వేద పండితులు, ఇంతమంది వస్తారు. అప్పుడు పట్టాభిషేకానికి వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని పట్టాభిషేక సర్గ చెప్తాం. చెప్పినప్పుడు స్వామికి అలంకారం అయ్యేటటువంటి కిరీటాలని పెడతారు. శ్రీరామ నవమి నాడు ఎదురుగుండా కిరీటం లేకపోయినా రామచంద్రమూర్తికి ధరింపచేసే కిరీటం ఉంది అనుకుని పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ అంటారు. ఆ సర్గని పారాయణ చేస్తారు. చెయ్యాలి. ఈ సంవత్సరం మేము చేసాం అయ్యప్ప స్వామి గుళ్ళో. ఎక్కడ పట్టాభిషేకం చేసినా అక్షత వేస్తారు తప్ప నిజంగా కిరీటాలు తీసుకొచ్చి ఎవరు పెట్టరు. ఎందుకంటే స్వర్ణ కిరీటాలు చేయించడం అంతే, అంత మాటలు కాదు. మహానుభావుడు ఈశ్వరుడు ఆయనకి ఇచ్చిన వైభవాన్ని సార్థకం చేసుకున్నారు. 3 బంగారు కిరీటములు చేయించారు. ఆ కిరీటములు ఇక్కడ వేదిక మీద పెట్టి వాటికి ప్రోక్షణ జరిగిన తర్వాత అప్పుడు పట్టాభిషేక సర్గ చెప్తాను. చెప్పినప్పుడే ఫలశ్రుతి చెప్తాం. పట్టాభిషేకం అక్కడ ఎలా జరిగిందోతో సభ ప్రారంభం అవుతుంది. ప్రారంభమై చక్కగాను ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేకం శ్రీరామాయణం విన్నందుకు మీరు పొందుతున్నటువంటి అనుగ్రహం. ఆ ఫలశ్రుతి చెప్తాం. అప్పుడే దేవతలందరూ వచ్చి ఆకాశంలో నిలబడతారు. అప్పుడు రామచంద్రమూర్తికి రాజలాంఛనాలు ఇస్తారు. చేత్తో పట్టుకోమని రాజదండం, వేసుకోవడానికి పాదుకలు, కింద పెట్టడానికి పాదపీఠం, అలాగే ఆయనకి కిరీట ధారణం చేయిస్తారు. సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆ నదీ జలాల్ని ప్రోక్షణ చేస్తారు. ఇన్ని జరుగుతాయి ఆయనకి. ఆ రోజున రామచంద్రమూర్తికి వైఢూర్యములతో కూడినటువంటి వజ్రాలతో కూడిన పతకం, లక్ష్మణస్వామికి కెంపులతో కూడిన పతకం, సీతమ్మ తల్లికి పచ్చల పతకం, స్వామి హనుమకి ముత్యాలహారం, ఇవన్నీ కూడా చేయించి సమర్పణం చేస్తున్నారు. ఆ రోజు నిజంగా రామచంద్రమూర్తికి ఎలా చేశారో అలా ఇవన్నీ సమర్పణం చేస్తారు. చేసిన తరువాత స్వామికి దర్బార్లో నిజంగా ఎలా జరుగుతుందో, ఏదో గజాన్నారోహయామి అంటారు, అక్షతలు వేస్తారు, అలా కాదు. ఇంత పెద్ద వెండి ఏనుగుని తీసుకొచ్చి స్వామి దగ్గర పెడతారు. అది ఇంతకు ముందు వాడబడిన ఏనుగు కాదు, కొత్త ఏనుగు. ఆ ఏనుగును అక్కడ పెట్టి కూర్చోబెడతారు. ఇక్కడ ఒక ఊయల తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ ఊయల పెడతారు. పెట్టి

స్వామికి చక్కగా దర్పణం దర్శయామి అంటే ఆ మంత్రంతో ఆయనకి అర్థం చూపిస్తారు. నృత్యం దర్శయామి అంటే నిజంగా డ్యాన్స్ చేసి చూపిస్తారు. వాద్యం ఘోషయామి వీణ వాయించి చూపిస్తారు. అలాగే స్వామికి గీతం శ్రావయామి మంచి కీర్తనలు రెండు పాడి వినిపిస్తారు. ఇలా దర్బార్ జరుగుతుంది. ఆ రోజున రామపట్టాభిషేకంలో మనందరం అయోధ్యావాసులం. అపురూపంగా జరుగుతుంది ఇలాంటి అవకాశం, అసాధారణము అని చెప్తారు. ఎందుకంటే నరుడి కథ రామకథ సత్యమైన కథ. పట్టాభిషేకంలో ఇన్ని సంబారాలతో పట్టాభిషేకం జరగడం సాధారణంగా లోకంలో ఎక్కడ ఉండదు. ఎక్కడో అక్కడ అక్షతలు వాడేస్తారు, కానీ ఇన్ని సంబారములతో జరుగుతోంది పట్టాభిషేకం. చూసిన వారిది వైభోగం. కాబట్టి ఆ రోజు సాయంకాలం మళ్ళీ 6 గంటలకు వచ్చేస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ సెలవు పెట్టేయండి ఒకరోజు, ఏం పర్వాలేదు, సంతోషంగా మనం ఈ కార్యం చేసుకుందాం. దానివల్ల మీకు 2 ప్రయోజనాలు ఏమిటంటే, 1, మీరు పట్టాభిషేకంలో పాల్గొంటారు, ఊరిదిగింపుకు వస్తారు. 2, పాపం ఆ రోజున అయ్యో నేను వచ్చేసాను, ఆయనకి టిఫిన్ ఎలాగో కాఫీ ఎలాగో అని ఈవిడ ఖేదపడుతూ నడవక్కర్లేదు, సంతోషంగా నడుస్తుంది, ఆయన నా వెనకాలే ఉన్నారని. కాబట్టి మీ భార్యని సంతోష పెట్టడానికి, వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించడానికి ఇది ఒక మహదవకాశం. కాబట్టి సెలవు పెట్టి చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ రండి. మీరు ఈ లోపలికి ప్రవేశించగానే మిమ్మల్ని అందరినీ రామచంద్రమూర్తి యొక్క ఆంతరమైనటువంటి సన్నిహితులుగా భావిస్తారు. దానికి ఏం చేస్తారో తెలుసా అండి, మీరు లోపలికి రాగానే రామచంద్రమూర్తి మీకు ఆహ్వానం ఇచ్చారన్నమాట, నా పట్టాభిషేకం రండిని. కాబట్టి మీరు లోపలికి ప్రవేశిస్తే ఎలా పడితే అలాగా అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అనకూడదు. మీరు రామచంద్రమూర్తి ఆంతరంగికులు కాబట్టి మధుపర్కం పుచ్చుకోండి అని చెప్పి నిమ్మకాయ నీళ్లు పంచదార నీళ్లు కలిపి మీకు ఇస్తారు, మధుపర్కం తేనె కలిపి. ఆ మధుపర్కాన్ని తాగుతారు. అంటే ఎవరు ఊరిరిగింపులో నడిచి లోపలికి వస్తారో వాళ్ళు మధుపర్కం పుచ్చుకొని రాముడికి ఆంతరంగికులు అవుతారు. ఆంతరంగికులై లోపల కూర్చుని పట్టాభిషేకం చూస్తారు. ఇంతటి మహత్కార్యం. కాబట్టి చక్కగా మీ అందరూ రేపు సాయంకాలం నుంచి ఇంకా పట్టాభిషేక సర్గవేపుకి అడుగులు ప్రారంభమవుతాయి. ఎల్లుండి తెల్లవారుజాము గుంటూరికి ఇత పూర్వం ఎన్నడూ లేని తెల్లవారుజాము. అంత గొప్ప రోజుగా ఈ గుంటూరు చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడవలసినటువంటి రోజుగా మిగిలిపోయేటట్టుగా మనందరం పరమభక్తితో రామచంద్రమూర్తిని సేవించుకుందాం. కాబట్టి మీలో ఎవరైనా ఔత్సాహికులు, మిమ్మల్ని నేను నిర్బంధం చేయట్లేదు, భక్తితో మాత్రమే చేస్తానంటే తప్పితే నేను మిమ్మల్ని నిర్బంధంగా చెయ్యమని అడగను. ఆ సేవ మిగిలితే నే చేసుకుంటా తప్ప మిమ్మల్ని నిర్బంధించడం నా లక్ష్యం కాదు. అయ్యో ఏమయ్యా మాకు ఇవ్వపోయావా, మేము చేసుకుందాం కదా, ఆ ఊళ్ళోనూ వాళ్లే ఇక్కడ వాళ్లే, నువ్వు మమ్మల్ని ఎందుకు అడగలేదు అంటారేమో అని నేను చెప్తున్నాను. మీ ఎవరైనా కానీ రోడ్లు తుడవడానికి ఒక యనమండుగురు సిద్ధంగా ఉంటే స్వామి వచ్చే ముందు తుడుస్తాం, పెద్ద పెద్ద చీపుళ్ళు ఇస్తారు కర్రక్కటినివి, మేము నిర్మోహమాటంగా తుడుస్తాం, మాకు ఆ భయం లేదు. ఈశ్వర సేవ అనుకున్న వాళ్ళుంటే, కొంచెం ఆ బలంగా చేయగలిగిన వాళ్ళైతే, శరీరం అనుమతిస్తే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీ పేర్లు నాకు ఇవ్వకండి, నా దగ్గర అక్కర్లేదు, పట్టుకెళ్ళి హరిప్రసాద్ గారికి ఇవ్వండి, ఆయన రాసుకుంటారు పేర్లు. ఆ యనమండుగురికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టిన చీపుళ్ళు ఇస్తామండి ఆ రోజున, అదేదో పెద్ద పట్టాభిషేకంలో ఇచ్చినట్టు ఇస్తాం. ఆ చీపురు కూడా అంత గౌరవంగా ఉంటుంది. పట్టాభిషేకంలో తుడవంటే మాటలు కాదు, జన్మ పరంపరే మారుతుంది ఒకసారి ఈశ్వరుడి ముందు తుడిస్తే. కాబట్టి అంత మహద్భాగ్యం అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి, ఇప్పుడు కాదు సభ అయిపోయిన తర్వాత, లేకపోతే దానికి రామచంద్రమూర్తి నిర్ణయించుకున్న వాళ్ళు చేస్తారు ఆ సేవను. కాబట్టి ఇప్పుడు మనం 11 మార్లు రామనామాన్ని ఇవాళ పరమ సంతోషంగా చెప్దాం. రావణ వధ పూర్తయ్యింది కాబట్టి అండపిండ బ్రహ్మ

0: మరణ కాలము నందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: విషయ వాసనలెల్ల విడ

0: భక్తితో పాడిన శుభకరం బగు శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
2: మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.

0: పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ

0: నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన డజన్ అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టిగాని, జల్లెడ పట్టిగాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. 1 లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలన్నీ నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికి భూములు ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం. ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవ

0: ఇక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
1: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
0: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
1: స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ERCP కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ pH ఇంపిడెన్స్ H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈరోజు కొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మళ్ళీ కదిలిన కాళ్ళు. ఏ కారణంగానైనా కాళ్ళు చచ్చిబడిపోతే అవి తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఒకప్పుడు కొందరికి ఏళ్లు పట్టేది, మరికొందరికి అది జీవితకాలపు శిక్షగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవలే శాస్త్రచికిత్సతో పనిలేని ఓ విధానంతో పక్షవాతానికి గురై రెండేళ్లుగా నడవలేకుండా పడి ఉన్న 5 కాళ్ళల్లో తిరిగి కదలికను తెప్పించారు. ట్రాన్స్కుటేనియన్ స్టిములేషన్ అనే ఈ కొత్త విధానంతో ఎలక్ట్రోడ్స్ ద్వారా వెన్నుముక భాగంలోని చర్మం కిందకు ఎలక్ట్రికల్ కరెంట్ను పంపించి వీరు ఈ విజయాన్ని సాధించారు. గతంలో కూడా ఇలాంటి ప్రయోగం చేసి అచేతనంగా పడి ఉన్న కాళ్ళు, తొంటి భాగాలు, మడమ భాగాల్లో చలన శక్తిని నింపారు. శాస్త్రచికిత్స ద్వారా ఒక పరికరాన్ని వెన్నుముక మీద అమర్చారు. కానీ ఈ ప్రయోగంలో మరొక అడుగు ముందుకు వేసి శాస్త్రచికిత్సతో కానీ పరికరం అమర్చడంతో కానీ పని లేకుండానే ఈ ఫలితాన్ని సాధించారు. గత 2 నడుమ నుంచి పాదాల దాకా ఏమాత్రం చలనం లేకుండా పడి ఉన్నారు. వీరి వెన్నుముక భాగంలో ఎలక్ట్రికల్ కరెంట్ను పంపడంతో పాటు వారానికి ఒకరోజు 45 చప్పున 18 పాటు వారికి ఒక ప్రత్యేక శిక్షణనిచ్చారు. తాజా ప్రయోగంలో వారికి 19 నుండి 56 మధ్య వయస్కులే అని సెలవిచ్చారు. 4 పాటు ఒక కండిషనింగ్ కూడా వీరికి ఉంటుంది. వీటినన్నిటితో పాటు రోజుకు 2 ఆందోళనను తగ్గించే బస్మరోన్ మాత్రలు కూడా ఇచ్చారు. ఈ ప్రయత్నం నిర్ణయమైన కాళ్ళల్లో జీవం పోసాయి. ఏమైనా కాళ్ళల్లో పక్షవాతానికి గురైన వారికి ఈ ప్రయోగాలు ఒక దివ్య ఔషధాలుగా మారాయి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట. నడకొకటే చాలదు, మధుమేహం వచ్చిన వాళ్ళు అడవిలో తప్పిపోయిన ఆవిని వెతికితే చాలు అని పెద్దలు సెలవిచ్చారు. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు వాకింగ్కు మించిన మెడిసిన్ లేదని చెప్పకనే చెప్పారు. మధుమేహాన్ని నియంత్రించాలంటే నడకతో పాటు ఈ టిప్స్ కూడా ఫాలో అయిపోండి. షుగర్ నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను పక్కన పెట్టి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో కొవ్వు చేరకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు 30 వ్యాయామానికి కేటాయించండి. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ క్రమబద్ధీకరించడంలో వ్యాయామం చాలా ప్రభావం చూపుతుంది. అమితంగా ఆహారం తీసుకోవడం ఒకటే షుగర్ పెరిగేందుకు కారణం కాదు. కొందరు ఎంత ఫిట్గా ఉన్నా షుగర్ చేసే డ్యామేజ్ నుండి తప్పించుకోలేరు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని మధుమేహానికి ప్రధాన శత్రువు. మెంటల్ టెన్షన్స్ ఎక్కువైనప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. అందుకే ఒత్తిడి జయించడానికి ప్రయత్నం చేయండి. యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి ప్రతి ఉదయం 15 యోగాకి కేటాయించండి. దీంతోపాటు చిన్న చిన్న విషయాలకు లోతుగా ఆలోచించడం మానేయండి. మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మరి ఆ కొత్త విషయాలేంటో తెలుసుకుందామా? ఆస్పిరిన్తో మేలవరికి. అమెరికాకు చెందిన ప్రివెంటివ్ సర్వీస్ టాస్క్ ఫోర్స్ వారు ఆస్పిరిన్ మాత్రలకు సంబంధించిన ఇటీవలే మరో కొత్త ప్రతిపాదన చేశారు. గుండెపోటు, పక్షవాతాలకు గురి కాకుండా ఉండడానికి 50 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు తక్కువ మోతాదులో రోజు ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడం మంచిదే అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటుకు గురైన ప్రమాదానికి చాలా దగ్గరగా ఉన్నవారికి ఈ మాత్రలు ఎంతో అవసరమని చెబుతున్నారు. ఈ తక్కువ మోతాదు ఆస్పిరిన్ 50 లోపు వయస్కులకే, అలాగే 70 ఏళ్లకు పైబడిన వారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అంటున్నారు. అయితే 60 ఏళ్ల వయస్కుల్లో గుండెపోటు, పక్షవాతం రాకుండా ఉంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కాకపోతే ఆ ప్రయోజనం చాలా పరిమితమే. అయితే ఒక 10 ఏళ్ల పాటు రోజు ఆస్పిరిన్ తీసుకునే వారికి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి అన్నారు. టాస్క్ ఫోర్స్ వారు ఈ విషయమైన ఇలాంటి వాక్యాలు చేయడం ఇదే తొలిసారి. గుండె జబ్బుల్ని నిరోధించడానికి ఆస్పిరిన్ మాత్రలు వేసుకునేవారు మలాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే గుండె జబ్బులకు గురయ్యే పెద్ద ప్రమాదం లేనప్పుడు మలవాహక క్యాన్సర్ను నివారించేందుకు ఆస్పిరిన్ తీసుకోమని సూచించాం. తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రల వల్ల ప్రాథమిక స్థాయిలో గుండెపోటు, పక్షవాతం, మలాశయ క్యాన్సర్లను నిరోధించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఉన్న 50 నుండి 59 ఏళ్ళు వయస్కులు ఈ మాత్రలు తీసుకుంటే వారి జీవితకాలం కనీసం 10 ఏళ్ల కొనసాగే అవకాశం కూడా ఉంటుందని వారు వాక్యాన్నిచ్చారు. విన్నారు కదండి? మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు స్టే ట్యూన్ టూ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: மகத.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్.

చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: विष्णु FM 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మార్టిన్ లూథర్ కింగ్ పాఠం వింటారు.
2: నిన్న హోంవర్క్ చేశావా?
3: చేశాను.
4: నువ్వు చేంజ్ చేశాను?
3: ఇవాళ టీచర్ గారు ఏదో చెప్తా ఉన్నారు.
4: అవును చెప్తా ఉన్నారు.
3: ఇవాళ కొత్త పాఠం కూడా స్టార్ట్ చేస్తారట.
4: అవును చేశారు.
5: అబ్బాబ్బా గోల్ చేయగన్ రా, అదిగో టీచర్ గారు వస్తున్నారు.
4: అరే శంకర్, ఇవాళ టీచర్ గారు ఒక మహానాయకుడు గురించి చెప్తానన్నారు కదూ.
5: అవును బాబి, ఇంతకీ ఎవరైనా?
3: నాకు తెలుసుగా.
5: అయితే నువ్వే చెప్పు పాపాయ్.
3: ఆ మహానాయకుడి పేరు మార్టిన్ లూథర్ కింగ్.
4: మార్టిన్ లూథర్ కింగ్?
3: అవును బాబి. అదిగో టీచర్ గారు వచ్చారు.
6: నమస్తే టీచర్. నమస్తే. నమస్తే. పిల్లలు అందరూ వచ్చారా?
3: అందరూ ఉన్నాం టీచర్.
6: వెరీ గుడ్. ఈవేళ మనం ఒక మహానాయకుడి గురించి తెలుసుకుందాం. అదే మన పాఠం కూడాను.
3: సరే టీచర్.
6: ఇక పాఠం మొదలు పెడదామా? ఇందాక చెప్పానే, ఆ మహానాయకుడే మార్టిన్ లూథర్ కింగ్. ఆయన 1929 సంవత్సరంలో అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జన్మించాడు. వింటున్నారు కదా, ఆ సమయంలో అమెరికాలో వర్ణ వివక్షత భయంకరంగా ఉండేది.
3: వర్ణ వివక్షత అంటే తెల్లవారు నల్లవారు అని భేదం చూపించడం కదూ టీచర్?
6: అవును పాపాయ్. నిజానికి వర్ణ వివక్షత పాటించడం చాలా అమానుష్యం.
5: అంటే తప్ప టీచర్?
6: అవును శంకర్. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎక్కడ పుట్టినా మనుషులంతా ఒక్కటే కదా. వారిని జాతి మత కుల భేదాలతో విడగొట్టడం చాలా తప్పు.
4: అలాగే రంగులని బట్టి వేరు చేయడం కూడా తప్పే కదూ.
6: అవును బాబీ. అమెరికాలో వర్ణ వివక్షతకు మార్టిన్ లూథర్ కింగ్ కూడా గురయ్యాడు.
3: అంటే ఎలా టీచర్?
6: లూథర్ కింగ్ పెద్దవాడైన తర్వాత తన రాష్ట్రంలోని నల్లవారైన నీగ్రోలను తెల్లవారు హీనంగా చూడటం, వారిని సంఘంలో అందరితో సమానంగా చూడకపోవడం వంటి సాంఘిక అసమానతని సహించలేకపోయాడు.
5: హీనంగా చూడటం అంటే ఏం చేసేవారు టీచర్?
6: నల్లవారు ప్రయాణం చేయవలసి వస్తే బస్సుల్లో వెనక సీట్లలో కూర్చోవలసి వచ్చేది.
4: నిజంగా ఘోరమే.
6: వారికి మంచి పాఠశాలల్లో చదువుకునే అవకాశం కూడా ఉండేది కాదర్రా. అంతేకాదు వారికి ఉద్యోగాలు కూడా అందరితో సమానంగా లభించేవి కావు. తెల్లవారు వెళ్లే హోటళ్లకు, సినిమా హాళ్లకి గాని నల్లవారు వెళ్లకూడదు అనే ఆంక్షలుండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లవారితో సమానంగా

0: నల్లవారు స్వతంత్రంగా జీవించలేకపోయేవారు.
1: మరి ఇదంతా చూసి మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశారండి?
0: చాలా చేశాడమ్మా. ఈ సాంఘిక అసమానతలని తొలగించాలని లూథర్ కింగ్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. నల్లవారిని తెల్లవారితో సమానంగా చూడాలని పోరాటం సాగించాడు.
2: అంటే యుద్ధాలు చేశాడా టీచర్?
0: కాదు శంకర్, తన ఆశయాన్ని సాధించడం కోసం మన జాతిపిత మహాత్మాగాంధీ గారిలా శాంతియుతంగా అహింసా సిద్ధాంతాలతో పోరాటం సాగించాడు.
1: అంటే గాంధీ గారు మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎలా కృషి చేశారో అలాగే మార్టిన్ లూథర్ కింగ్ కూడా కృషి చేశారన్నమాట.
0: అవును పాపాయ్, అలా పోరాటం సాగించి విజయాన్ని కూడా సాధించాడు మార్టిన్ లూథర్ కింగ్.
1: ఒక్కసారికే విజయాన్ని సాధించాడా టీచర్?
0: లేదమ్మా లేదు, అంచెలంచెలుగా విజయాన్ని సాధించాడు. 1955లో తొలి విజయాన్ని సాధించాడు.
2: అంటే ఏం జరిగింది టీచర్?
0: 55లో రోసా పార్క్ అనే నల్లజాతి స్త్రీ తెల్లవారితో సమానంగా బస్సులో కూర్చుని ప్రయాణం చేసింది.
1: అలా చేస్తే తెల్లవారు చూస్తూ ఊరుకున్నారా?
0: లేదమ్మా, రోసా పార్క్ ని నిర్బంధించారు తెల్లవారు.
2: అప్పుడేం జరిగింది?
0: సరే పిల్లలు, మీరంతా వెళ్ళి మంచినీళ్ళు తాగేసరండి.
1: అలాగే టీచర్.
3: ఏం టీచర్ గారు, ఇవాళ ఏం పాఠం చెప్తున్నారు?
0: నమస్తే సార్.
3: నమస్కారం అమ్మా.
0: మార్టిన్ లూథర్ కింగ్ పాఠం అండి.
3: వెరీ గుడ్ టీచర్. కాసేపు ఆగి మీ క్లాస్కి వస్తాను.
0: అలాగే సార్.
3: పిల్లలు పాఠాన్ని ఏమాత్రం అర్థం చేసుకున్నారో తెలుసుకుందామని.
0: తప్పకుండా రండి హెడ్ మాస్టర్ గారు. పిల్లలు అందరు వచ్చేసారా? ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. ఇందాక మనం ఎంతవరకు చెప్పుకున్నాం నువ్వు చెప్పు పాపాయ్.
1: ఇందాక మనం 1955లో రోసా పార్క్ అనే నల్లజాతి స్త్రీ తెల్లవారితో సమానంగా ప్రయాణం చేసినందుకు ఆవిడని తెల్లవారు నిర్బంధించారు.
0: వెరీ గుడ్. తెల్లవారు ఇలా చేయడంతో నల్లవారిలో ఆవేశం పెళ్ళుబికింది. దాంతో వారు తిరుగుబాటు చేశారు.
2: అంటే ఏం చేశారు టీచర్?
1: ఏముంది, అలా చేయడం అన్యాయం అని ఉంటారు కదూ టీచర్?
0: అవునమ్మా, నల్లవారికి వేరే బస్సులు ఉండటం అన్యాయమని వారికి కూడా అందరితో సమానంగా ప్రయాణం చేసే అవకాశాలను కల్పించాలని పట్టుపట్టారు.
2: దానికోసం మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశారు?
0: ఇందుకోసం లూథర్ కింగ్ ఒక శాంతియుత ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించాడు.
4: అంటే ఆ తర్వాత నుంచి అంతా ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారన్నమాట.
0: అంతేగా బాబీ, కేవలం బస్సులో ప్రయాణించడంలో మాత్రమే విజయం సాధించి ఆగిపోలేదు కింగ్.
1: ఇంకా చాలా చేశాడన్నమాట ఆయన.
0: అవును పాపాయి, ఆ తర్వాత నల్లవారికి ఓటు హక్కును కల్పించి వారు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో పాల్గొనేటట్టు చేశాడు.
2: ఓటు హక్కును కలిగి ఉండటం చాలా ముఖ్యం కదూ టీచర్?
0: అవును శంకర్, ఓటు హక్కు వల్ల మనకి నచ్చిన వారిని ఎన్నిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రజాస్వామ్య పరిపాలనకు ఓటు హక్కు పునాది వంటిది కదా.
1: ఓటు హక్కు సంపాదించిన తర్వాత కింగ్ ఇంకా ఏమేం చేశారు టీచర్?
0: అదే చెప్పబోతున్నానమ్మా. నల్లవారి పౌర హక్కుల కోసం కింగ్ శాంతియుతంగా పోరాడాడు.
4: అయితే ఈ విషయంలో కూడా గెలిచే ఉంటాడు.
0: గెలిచాడు, కానీ వెంటనే మాత్రం కాదు. శాంతియుతంగా పోరాటం సాగించినా జైలుకెళ్లాల్సి వచ్చింది. విడుదలైన తర్వాత తన లక్ష్య సాధనం కోసం మళ్లీ పోరాటం సాగించాడు.
2: అప్పుడేం జరిగింది టీచర్?
0: ఈ పోరాటంలో భాగంగా పాఠశాల విద్యార్థులు కూడా నల్లవారికి వేరే పాఠశాలలు ఉండకూడదని, వారికి కూడా అందరితో సమానంగా చదువుకునే అవకాశాలు కలిగించాలని ఉద్యమించారు.
1: అంటే మాలాంటి పిల్లలు కూడా ఇందులో చేరారన్నమాట.
0: బాగా చెప్పావు. చదువుకోవడానికి తేడాలెందుకు? మనిషికి సంస్కారం నేర్పించే చదువుకి కూడా వాళ్ళు వీళ్ళని వేరుగా చూడటం నిజంగా బాధాకరమే.
1: పాపం వాళ్ళు చదువుకోవడానికి కూడా ఇంత కష్టపడాల్సి వచ్చిందన్నమాట.
2: మరి ఇన్ని విధాలుగా నల్లవారు పోరాటాలు చేస్తున్నా ఎవరూ వారికి సాయం చేయలేదా టీచర్?
0: చేశారు శంకర్. ఎవరో కాదు, అక్కడున్న కొంతమంది తెల్లవారే సాయం చేశారు.
1: తెల్లవారే సాయం చేశారా?
0: మంచి చేయటానికి, మానవత్వం చూపించడానికి రంగేమీ అడ్డుకాదుగా.
4: కానీ వాళ్లే కదా నల్లవారిని ఇబ్బంది పెట్టింది.
0: అవుననుకో, అందరూ ఒక్కలాగే ఉండరు కదా. జాతి వివక్షత అన్యాయమని భావించే అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది తెల్లవారు కూడా కింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు.
1: ఒకరికొకరు కలిస్తే మరింత ధైర్యంగా ఉంటుంది కదూ టీచర్?
0: అవునమ్మా, ఈ శాంతియుత పోరాటంలో మార్టిన్ లూథర్ కింగ్ ఎన్నో విజయాలు సాధించారు. నల్ల జాతీయులకు సంఘంలో తెల్లవారితో సమాన ప్రతిపత్తి కలిగించడంలో విజయం సాధించారు. ప్రపంచ దేశాల నాయకులు ఈ నాయకుని కృషిని

0: ఎంతగానో మెచ్చుకున్నారు.
1: టీచర్, మార్టిన్ లూథర్ కింగ్ కు కూడా నోబెల్ బహుమతి వచ్చింది కదా.
0: అవును శంకర్, ప్రపంచంలో అత్యున్నతమైన గౌరవప్రదమైన నోబెల్ శాంతి బహుమతి ఈయనకి 1964లోనే లభించింది.
2: అంటే నల్లవారి జీవితాల్ని బాగు చేసినందుకు ఆయన కృషికి గుర్తింపుగా ఈ నోబెల్ బహుమతి ఇచ్చారన్నమాట.
0: అవునమ్మా, ఆ తరువాత అంటే 64-68 మధ్యకాలంలో నల్లవారి స్వేచ్ఛా జీవనానికి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, అవకాశాలు, సాంఘిక న్యాయం పొందటానికి వీలుగా అనేక చట్టాలు చేయబడ్డాయి.
1: మొత్తానికి మార్టిన్ లూథర్ కింగ్ అనుకున్నవన్నీ సాధించారన్నమాట.
0: అవును శంకర్, అయితే ఆయన ఎన్ని విజయాలు సాధించినా అవి శాంతియుతంగా మాత్రమే సాధించాడు. తన ప్రసంగాల్లో కూడా ప్రజలను శాంతియుతంగా మాత్రమే పోరాటం సాగించమని కోరేవాడు.
2: మరి ఇందాక మీరు చెప్పినప్పుడు మన గాంధీ తాతలాగే కింగ్ కూడా పోరాటం సాగించాడని చెప్పారు.
0: అదే చెప్తున్నాను పాపాయ్, అహింసా సిద్ధాంతాలతో మన గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధించారు. అదే బాటలో నడిచి మార్టిన్ లూథర్ కింగ్ నల్లవారికి న్యాయం సాధించాడు. అంతేకాదర్రా పిల్లలు, నిజానికి మనం హింసతో ఏమీ సాధించలేం, అదే శాంతి సామరస్యాలతో అనేక సమస్యలు సాధించుకోవచ్చు. ఆవేశం హింసకి మూలం, ఆలోచన శాంతికి పునాది. మనసు ప్రశాంతంగా ఉంటే మనం చేసే ఏ పనైనా సాఫీగా సాగుతుంది, అనుకున్నది జరుగుతుంది. అలా కాకుండా ఆవేశపడితే జరిగేది అనర్థమే. చరిత్ర ఈ సత్యాలను ఎన్నోసార్లు నిరూపించిందర్రా.
1: ఇంకా కింగ్ గురించి చెప్పండి టీచర్.
0: ఇంకేం లేదర్రా పిల్లలు, ఒక జాతి ఉద్ధరణ కోసం ఎంతో ప్రయాసపడి తన జీవితాన్ని ధారపోసి విజయాల్ని సాధించిన మార్టర్ లూథర్ కింగ్ 1968 ఏప్రిల్ 4వ తేదీ నాడు ఒక జాతి అహంకారం గల తెల్లవాడి తుపాకీకి దారుణంగా బలైపోయాడు.
2: అయ్యో పాపం.
0: తుపాకీ గుళ్ళు అతని శరీరాన్ని నాశనం చేసి ఉండవచ్చు, కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాలను, నడచిన బాటను ఏమీ చేయలేకపోయాయి. ఆయన మృతికి ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి.
1: నిజమే మరి, అటువంటి మహానాయకుడు మరణించడం చాలా బాధాకరమైన విషయం.
0: అన్నట్టు పిల్లలు, మార్టిన్ లూథర్ కింగ్ ఒకసారి మన దేశం కూడా వచ్చారు.
2: ఎందుకొచ్చారు టీచర్?
0: ఆయన ఎందుకొచ్చారో ఆయన మాటల్లోనే విందాం.
3: నేను యాత్రికుడిని కాను, మహాత్మా గాంధీ పుట్టిన భారతావనికి నా నివాళులు అర్పించటానికి మాత్రమే వచ్చాను.
1: అంటే గాంధీ గారి కోసం వచ్చారన్నమాట.
0: అవును శంకర్, ఈ విధంగా మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీ సిద్ధాంతాలపై ఉన్న అపారమైన గౌరవాన్ని సూచించి ఆచరించాడు. మానవ సంక్షేమానికి ఇలా ఎందరో మహానాయకులు ప్రాణత్యాగం చేశారు. వారి ఆదర్శాలను ఆచరించటమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.
3: టీచర్ గారి పాఠం పూర్తయినట్టుంది.
0: అవునండి, ఇప్పుడే.
2: నమస్కారం హెడ్ మాస్టర్ గారు.
3: నమస్కారం, నమస్కారం రా, కూర్చోండి కూర్చోండి. ఇంతకీ పిల్లలు టీచర్ గారు చెప్పిన పాఠం శ్రద్ధగా విన్నారు కదా?
2: విన్నామండి.
3: వింటే సరిపోదర్రా. ఏది, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి.
2: సరేనండి.
3: మీ క్లాసులో పిల్లలు బాగా చురుగ్గానే ఉన్నారు టీచర్.
4: అవును సార్, కేవలం పాఠం పాఠంలా వినటమే కాదు, మధ్య మధ్యలో వారికి వచ్చిన సందేహాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు సార్.
3: అలాగే ఉండాలండి. సరే పిల్లలు, రెడీగా ఉన్నారా?
2: రెడీ.
3: మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు జన్మించాడు?
1: 1929లో అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జన్మించారు.
3: గుడ్. అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవి అక్కడ?
5: నేను చెప్తానండి. నల్లవారైన నీగ్రోలను తెల్లవారు సరిగ్గా చూడకపోవడం, వారిని సంఘంలో మిగతా వారితో సమానంగా గౌరవించకపోవడం వంటివి ఉండేవండి.
2: అంటే నల్లవారు వేరే బస్సుల్లో ప్రయాణించడం, పిల్లలు వేరే పాఠశాలల్లో చదువుకోవడం, ఇంకా ఇలాగే అసమానతలు ఉండడం, ఇవన్నీ చూసి మార్టిన్ లూథర్ కింగ్ సహించలేకపోయేవాడు.
3: అందుకోసం, అంటే ఆ అసమానతల్ని తొలగించడం కోసం కింగ్ ఏం చేశాడు?
1: మన గాంధీ గారిలాగే లూథర్ కింగ్ సాంఘిక అసమానతలని రూపుమాపడానికి శాంతియుత పోరాటం సాగించారు.
3: మరి తొలి విజయాన్ని ఎప్పుడు సాధించాడు?
2: 1955లో రోసా పార్క్ అనే నల్లజాతి స్త్రీ తెల్లవారితో సమానంగా బస్సులో ప్రయాణం చేసిందని తెల్లవారు

0: ఆమెను నిర్బంధించారు. దాంతో నల్లవారు తిరుగుబాటు చేశారు. ఇలా జరగడం అన్యాయమని కింగ్ పోరాటం సాగించి విజయం సాధించారు. అప్పటి నుంచి నల్లవారికి కూడా అందరితో సమానంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. ఇది కింగ్ సాధించిన తొలి విజయం.
1: వెరీ గుడ్ పాపాయ్, చాలా బాగా చెప్పావమ్మా. ఆ తరువాత మిగతా విజయాలు ఏమిటి?
2: ఈసారి నేను చెప్తానండి.
1: చెప్పు.
2: నల్లవారికి ఓటు హక్కును సాధించాడు. వారి పౌర హక్కుల కోసం శాంతియుతంగా పోరాడి జైలుకి కూడా వెళ్లాడు. విడుదలై మళ్లీ కృషి చేశాడు.
3: ఈ పోరాటంలో భాగంగా పాఠశాల విద్యార్థులు కూడా తమకి ప్రత్యేకంగా పాఠశాలలు ఉండకూడదని, వారు కూడా అందరితో సమానంగా చదువుకునే అవకాశాలు ఉండాలని ఉద్యమం చేపట్టారు.
0: దానికి కొంతమంది మంచి తెల్లవారు కూడా తోడుగా కలిసి నల్లవారికి అండగా నిలిచారు.
1: అలాగే లూథర్ కింగ్ జీవితం మనకిచ్చిన సందేశం ఒకటేనర్రా, మనం హింసతో ఏమీ సాధించలేము, శాంతియుతంగా అన్ని సమస్యలు సాధించగలం. అదే ఆయన ఆచరించి చూపించారు. అటువంటి మహానాయకునికి మనం అందించే నివాళి ఆయన ఆదర్శాలను ఆచరించటమే. మీరంతా అలాగే ఆచరిస్తారు కదా?
0: అలాగే చేస్తామండి.
4: మీరింతవరకు పరిసరాల విజ్ఞానంలోని మార్టిన్ లూథర్ కింగ్ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని సివి రామన్ పాఠం వింటారు.
0: నమస్కారం మాస్టారు.
5: నమస్కారం. రెండర్రా పిల్లలు, అలా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ నిన్న మీరు వెళ్ళిన సైన్స్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది?
0: చాలా బాగుందండి.
2: అక్కడ బోల్డ్ వస్తువుల్ని ప్రదర్శించారు.
0: బుల్లి బుల్లి కంప్యూటర్లను కూడా తయారు చేశారండి.
2: అవన్నీ చూసేసరికి ఈసారి ఎగ్జిబిషన్ కి మాకు కూడా ఏదో ఒకటి తయారు చేయాలనిపించిందండి.
5: గుడ్, అలా ఉండాలి. చిన్నతనం నుంచే ఇలాంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుని కృషి చేస్తే పెద్దయ్యాక సివి రామన్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు.
0: సివి రామనా?
5: అవును చిట్టి, ఎంతటి పెద్దవాళ్ళైనా ఒకప్పుడు మీలాగా చిన్నపిల్లలే కదా.
2: సివి రామన్ అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త కదండి.
5: వెరీ గుడ్, నీకు బాగా తెలుసే.
2: నిన్న ఎగ్జిబిషన్ లో సివి రామన్ గారి ఫోటో కూడా పెట్టారండి.
0: మాస్టారు, ఆయన గురించి ఇంకా వివరంగా చెప్పారు.
5: తప్పకుండా చెప్తానర్రా. అలాంటి మహానుభావుల జీవితాలు మీకు స్ఫూర్తిదాయకం కావాలి. మీరు పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద పెద్ద బహుమతులు పొందాలి.
2: తప్పకుండా మాస్టారు.
5: దీక్ష పట్టుదల ఉంటే ఎలాంటి వారైనా మేధావిగా మారగలరు. దేశం గర్వించదగ్గ మహామనుషులుగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం అప్పటి మద్రాసు రాష్ట్రంలో తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అనే దంపతులు ఉండేవారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆ ఊళ్ళోని పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. వారికి మొదటి సంతానం నవంబర్ 7వ తేదీన 1888వ సంవత్సరంలో కలిగింది.
2: ఆ సంతానమే సివి రామన్ కదండి.
0: అంటే సివి రామన్ పుట్టింది నవంబర్ 7, 1888 అన్నమాట.
5: అన్నమాట కాదమ్మా, ఉన్నమాటే. రామన్ స్వతహాగా చాలా అర్భకంగా ఉన్నా చలాకీగా ఉండేవాడు. రంగురంగుల గాలిపటాలు ఎగరేసేవాడు. ఊళ్ళోని చిన్న చిన్న కాలువల్లో ఈత కొట్టేవాడు. కానీ ఆటల్లోనే మునిగిపోలేదు. చిన్నతనం నుండి ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి ఆలోచనల్లో ఉండేవాడు.
0: మరి చదువు సంగతి?
5: బ్రహ్మాండంగా చదివేవాడు. తల్లిదండ్రులు ఎంతో గర్వపడేలా రామన్ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు.
2: మెట్రిక్యులేషన్ అంటే
5: ఇప్పటి 10వ తరగతికి సమానం.
0: అబ్బా, 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడంటే ఎంత తెలివైన వాడు.
5: అవును చిట్టి, రామన్ తల్లిదండ్రులు ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా కష్టపడి రామన్ని చదివించారు. రామన్ కూడా ఎంతో శ్రద్ధగా చదవబట్టి 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి మద్రాసులో పేరుగాంచిన ప్రెసిడెన్సీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఓ తమాషా సంఘటన జరిగిందర్రా.
0: నమస్కారం మాస్టారు.
6: నమస్కారం. నువ్వు?
0: నా పేరు రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ అండి.
6: బాగుంది, ఏం పని మీద వచ్చావు?

0: బాబు,
1: నేను ఈ తరగతిలో చదువుతున్నానండి.
0: ఏంటి, నువ్వు ఈ క్లాసులో ఉన్నావా? పొరపాటున కానీ ఈ కాలేజీలోకి రాలేదు కదా?
1: పొరపాటున కాదండి, ప్రొఫెసర్ గారు సరిగ్గానే ఇక్కడికి వచ్చాను.
0: ఆశ్చర్యంగా ఉంది, ఇంత చిన్న వయసులో ఈ కాలేజీలో చదువుతున్నావంటే నిజంగా అద్భుతం.
2: అంటే ప్రొఫెసర్ గారు రామన్ని చూసి ఆశ్చర్యపోయారన్నమాట.
3: అవును బుజ్జి, అంత చిన్న వయసులో కాలేజీలో అడుగు పెట్టడం అంటే ఆశ్చర్యమే మరి. అంతేకాదు, ఏ చదువు చదువుతున్న రామన్కి భౌతిక శాస్త్రం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. కేవలం భౌతిక శాస్త్రమే కాదు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివాడు. చదవటమే కాదు, వాటి సారాంశాన్ని నోట్స్గా రాసుకునేవాడు.
2: నోట్స్ కూడా రాసేవారా అండి?
3: అవును బుజ్జి, అలా నోట్స్ రాసుకోవటం వల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తిరిగి చూసుకోవడానికి వీలవుతుంది.
1: బాగుందండి.
3: కేవలం నోట్స్ రాసుకోవటమే కాదు, ఎంఏ చదువుతున్నప్పుడు ఇంగ్లాండ్లో పేరు పొందిన విజ్ఞాన సంచికలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక పెద్ద వ్యాసం కూడా రాశాడు.
2: అంటే ఆయనకు వచ్చిన ఆలోచనలన్నీ కలిపి ఆ వ్యాసంగా రాశారా అండి?
3: అవును బుజ్జి, ఆ వ్యాసంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక మంది శాస్త్రవేత్తలు రామన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపెట్టారు. ఆ విషయం తెలిసి రామన్ ఎంతో ఆనందించాడు. ఎంఏ కూడా పూర్తయ్యాక
4: నాన్నగారు.
5: ఏంటి రామన్?
4: మీకు ఆనందకరమైన వార్త నాన్నగారు.
5: ఏమిటది?
4: నేను ఎంఏ పరీక్ష పాస్ అయ్యా నాన్నగారు.
5: చాలా సంతోషం బాబు, మా శ్రమ ఫలించింది. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టావు రామన్.
4: అంతా మీరు చదివే నాన్నగారు. మరి
5: చెప్పు బాబు.
4: మరి నేను పై చదువులకు విదేశాలకు వెళ్తే బాగుంటుందని.
5: నిజమే రామన్, మాకు నువ్వు విదేశాలకు వెళ్ళటం ఆనందమే. కానీ బాబు, ఆర్థికంగా మన కుటుంబం సరిగ్గా నిలబడలేదు. నువ్వు ఉద్యోగం చేస్తే మాకు చేదోడుగా వాదోడుగా ఉంటావని మా ఆశ. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నీలా బాగా చదువుకునే అవకాశం కల్పించిన వాడివి అవుతావు. అంచేత
4: మీ ఇబ్బంది నేను గ్రహించాను నాన్నగారు. ముందు మీ కోరిక ప్రకారమే ఉద్యోగంలో చేస్తాను నాన్నగారు.
5: అలాగే.
3: అలా కుటుంబానికి చేయితనిచ్చే ప్రయత్నంలో పై చదువులకి విదేశాలకు వెళ్లే ప్రయత్నం విరమించుకున్నాడు రామన్.
1: నిజంగా ఎంత గొప్ప విషయం అండి ఇది.
3: అవునవును, తల్లిదండ్రుల స్థితిని అర్థం చేసుకోవటం అతని సంస్కారానికి చిహ్నం. అప్పట్లో బాగా చదివే చాలామంది విద్యార్థులు ఇండియన్ సివిల్ సర్వీస్ పోటీ పరీక్ష కానీ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసు పరీక్ష కానీ రాసేవారు. అయితే ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష ఇంగ్లాండ్లో జరుగుతుండటం వల్ల రామన్ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ పరీక్ష రాశాడు. ఆ పోటీ పరీక్షలో కూడా ప్రథముడుగా వచ్చాడు రామన్. అప్పుడు రామన్ వయసు ఎంతో తెలుసా?
2: ఎంతండి?
3: కేవలం 19 ఏళ్ళు మాత్రమే. అవునమ్మా, ఆ సమయంలోనే లోకసుందరి అనే అమ్మాయితో రామన్ వివాహం జరిగింది. ఆమె రామన్కి అన్ని విధాలా తగిన భార్య, అన్ని విషయాల్లోనూ ఆయనకు సహకరించేది. రామన్ కొంతకాలం బర్మాలో ఉన్నత హోదాలో పనిచేశాడు. ఇక్కడ మరో విషయం చెప్పాలర్రా.
1: ఏమిటి మాస్టారు?
3: కలకత్తాలో ఓ బెంగాలీ డాక్టర్ గారు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే సంస్థను స్థాపించాడు. ఓ రోజు రామన్ ఏదో పని మీద ట్రామ్ కారులో వెళుతూ ఆ బోర్డు చూశాడు. కారు దిగి ఆ సంస్థలోకి వెళ్ళి
4: నమస్కారం అండి.
6: నమస్కారం.
4: నా పేరు రామన్. మీరు?
6: నేను ఈ సంస్థకు సెక్రటరీని. మీ గురించి ఇప్పటికే చాలాసార్లు విన్నానండి.
4: అది మీ అభిమానం. ఇంతకీ మీ సంస్థలో నేను పనిచేసే అవకాశం ఏదైనా ఉందా అని.
6: మీరు మా సంస్థలో నిజంగానే చెబుతున్నారా?
4: నిజంగానే అడుగుతున్నానండి.
6: అసలు మీలాంటి మేధావుల కోసమే మా సంస్థ ఎదురుచూస్తుందండి. మీరు పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీ అనుకూలతను బట్టి మీరు మా సంస్థలో నిరభ్యంతరంగా చేరవచ్చు. మీరు రావడం మా అదృష్టం.
3: అలా ఆ సంస్థలో రామన్ చేరాడు. ఎంత రాత్రి అయినా ఏవో ఆలోచిస్తూ ఆ ఆలోచనల్ని అమలు చేసే ప్రయోగాలు చేస్తుండేవాడు. 1917 రామన్ జీవితం మరో మలుపు తిరిగింది.

0: అదేమిటంటే, ప్రభుత్వ శాఖలో ఉన్నత పదవిలో ఉన్న రామన్కి యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్గా అవకాశం వచ్చింది. తను సంపాదించిన విజ్ఞానాన్ని నలుగురికి పంచడం కోసం రామన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాడు. అక్కడ ఎంతోమంది విద్యార్థులకి ఆయన ప్రోత్సాహాన్ని ఇచ్చారు. దేశంలోనే కాదు, అప్పటికే రామన్ కీర్తి ఖండాంతరాలలో వ్యాపించింది. ఆ కారణంగానే 1921లో ఇంగ్లాండ్లో జరిగే విజ్ఞాన శాస్త్ర సమావేశానికి రామన్కి ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్ వెళ్ళాలంటే అప్పట్లో తప్పనిసరిగా ఓడలోనే వెళ్లాల్సి ఉండేది. ఆ సముద్ర ప్రయాణంలో రామన్ అలా ఎడతెరిపి లేని ఆలోచనల్లో మునిగి చివరికి సూర్యకాంతి స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్లే సముద్రం నీలంగా కనిపిస్తుందని నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒక భారతీయ శాస్త్రజ్ఞుడు సముద్ర నీలానికి గల కారణాన్ని నిరూపించి మరీ చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
1: అప్పుడు ఆయన్ని ఎంతో మంది మెచ్చుకుని ఉంటారు కదండి.
0: బోలెడు మంది. ఆ తరువాత ఎన్నో ప్రయోగాలు జరిపి రామన్ ఎఫెక్టును కనుగొన్నారు. ఒక వస్తువు మీద కాంతి ప్రసరించినప్పుడు అది విక్షేపణం చెందుతుంది. అలా విక్షేపణం చెందిన కాంతి కొన్ని విశిష్ట లక్షణాలని కలిగి ఉంటుంది. ఆ ధర్మాల్ని బట్టి కాంతి ఏ వస్తువు మీద ప్రసరించిందో ఆ వస్తువు గురించి మనం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఎంత ఆశ్చర్యం! ఇదే సివి రామన్ పేరుతో స్కాటరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్గా విశ్వవిఖ్యాతమైంది.
1: ఈ రామన్ ఎఫెక్ట్ వలన లాభం ఏమిటండి?
0: చెబుతున్నాను చిట్టి. ఉదాహరణకి ఒక చిన్న రాతి దిమ్మను తీసుకుందాం. దాని లోపల భాగం మనకు కనిపిస్తుందా?
1: ఎలా కనిపిస్తుందండి, అది రాయి కదా.
0: అయితే రామన్ ఎఫెక్ట్ వలన మనం రాతి లోపల ఏముందో తెలుసుకునే వీలుంది. ఈ పద్ధతి వల్ల ఒక వస్తువు యొక్క అంతర్భాగాల్ని తెలుసుకునే వీలు కలిగింది. ముఖ్యంగా రసాయనాల మీద ఆధారపడ్డ పరిశ్రమలు ఈ పరిశోధనల వల్ల బాగా లాభించాయి. కలర్ ఫోటోలు, ప్లాస్టిక్లు, సింథటిక్ రబ్బరు ఇవన్నీ ఈనాడు తయారవుతున్నాయంటే అదంతా రామన్ చలవే.
1: ఈ రామన్ ఎఫెక్ట్ ఏ రోజు కనుక్కున్నారండి?
0: మంచి ప్రశ్న అడిగావు. ఫిబ్రవరి 28వ తారీఖు 1928వ సంవత్సరం.
1: ఫిబ్రవరి 28వ తేదీనాడు మనం జాతీయ విజ్ఞాన దినం జరుపుకోవడానికి ఇదన్నమాట అసలు కారణం. మరి నోబెల్ బహుమతి ఎప్పుడొచ్చిందండి?
0: అదే చెబుతున్నా.
1: అసలు ఆ బహుమతి ఎందుకు ఇస్తారండి?
0: నోబెల్ బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాకరమైన బహుమతి. భౌతిక, రసాయనిక, వైద్య, సాహిత్య, ఆర్థిక, శాంతి రంగాల్లో అపార కృషి చేసిన వారికి గుర్తింపుగా ఈ బహుమతినిస్తారు. అందువల్లే రామన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు 1930లో ఈ బహుమతి లభించింది. విజ్ఞాన శాస్త్రంలో ఈ బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్. 1933లో రామన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పదవిని అలంకరించారు. అది అప్పట్లో ప్రతిష్టాకరమైన ఉద్యోగమే. ఆయన దగ్గర ఎందరో విద్యార్థులు చదువుకొని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలయ్యారు. వారిలో హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ ఇలాంటి గొప్ప అణుశాస్త్రవేత్తలు కొందరు ఆయన్ని గురువుగా గౌరవించి ఆయన క్రమశిక్షణకి బద్ధులై ఎప్పుడూ ఒకే మాట అంటుండేవారు.
2: విజ్ఞాన శాస్త్రం కొంచెం కష్టమైన విషయం, కానీ ఏకాగ్రత ఏదైనా సాధించగలం.
0: పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరని మాటల్లోనే కాకుండా తన జీవితాన్ని స్ఫూర్తిగా మనకు అందించారు. 1934లో రామన్ బెంగళూరులో ఉండగానే ఒక సంస్థను నెలకొల్పి భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలంతా కలిసి చర్చించుకునే అవకాశాన్ని కల్పించారు. అలా ప్రారంభించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ క్రమేణా 1948లో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పేరుగాంచింది. ఆ ఇన్స్టిట్యూట్లోనే ఓ మ్యూజియం కూడా ఉంది. దాంట్లో రామన్ సేకరించిన వజ్రాలు, రాళ్ళు, వగైరాలు చాలా ఉన్నాయి. ఆయనకి 66వ ఏట భారతరత్న పురస్కారం లభించింది.
1: భారతరత్న అంటే మన దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం కదండి.
0: అవునమ్మా. నిరంతరం పరిశోధనల్లో కృషి చేసిన రామన్ 1970 నవంబర్ 21వ తేదీన

0: కన్ను మూశారు. ఇద్దర్రా పిల్లలు, ఆ మహాశాస్త్రవేత్త జీవిత విశేషాలు
1: వింటూ ఉంటే సమయమే తెలియలేదు. చాలా బాగుందండి.
0: బాగుందని తలోపటం కాదు బుజ్జి, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దీక్షగా పట్టుదలగా మీరు కూడా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి.
1: తప్పకుండా మాస్టారు, నేటి నుంచి సివి రామన్ గారినే స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా కృషి చేస్తాం.
0: మంచిది పిల్లలు,
1: వెళ్ళొస్తామండి.
0: అలాగే.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మార్టిన్ లూథర్ కింగ్ మరియు సివి రామన్ పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: FM 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి ఈనాటి మన ప్రసారంలో కాలం అందించిన మరుపురాని జ్ఞాపకాలతో సెప్టెంబర్ 10వ తేదీ ముచ్చట్లని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతిరోజు చరిత్ర మనకి సరికొత్త పాఠాలని, స్ఫూర్తిదాయకమైన కథనాలని అందిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలని, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాలని వివరంగా తెలుసుకుందాం. ముందుగా గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర సమర యోధుడిగా, నిరంకుశ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన్యం ప్రాంతంలో గిరిజన విప్లవ పోరాటాలు నడిపిన వీరుడు ద్వారబంధాల చంద్రయ్య గారు 1860 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. ఆయన నాటి బ్రిటిష్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తూ మన్యం ప్రజల హక్కుల కోసం వీరోచితంగా పోరాడారు. గోదావరి జిల్లాల స్వాతంత్ర పోరాట చరిత్రలో తొలితరం విప్లవ జ్యోతిగా నిలిచి నాటి పోరాటాలకు మహోన్నత ప్రేరణ ఇచ్చిన ధీరుడు ఈయన. ఇక తెలుగు సాహితీ ప్రపంచంలో కవి సామ్రాట్ బిరుదాంకితుడుగా, రామాయణ కల్పవృక్షం కావ్యానికి గాను తొలి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మహోన్నత సాహిత్య దిగ్గజం విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్ 10న జన్మించారు. ఆయన వేయి పడగలు, యాకవీరా వంటి నవలలతో పాటు అనేక కావ్యాలు, నాటకాలు, విమర్శన గ్రంథాలు రచించి తెలుగు సాహిత్య స్థాయిని అంతర్జాతీయ శిఖరాన్ని నింపారు. సంప్రదాయ సాహిత్య వైభవాన్ని, పండిత ప్రతిభను చాటుతూ తెలుగు భాషా ఉన్నతికి విశేష కృషి చేసిన యుగకర్త ఆయన. అలాగే పాతతరం తెలుగు చలనచిత్ర రంగాన భక్త పోతన, యోగి వేమన వంటి క్లాసిక్ చిత్రాలకు అమర స్వరాలను అందించిన సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు 1905 సెప్టెంబర్ 10న జన్మించారు. ఆయన పద్యాలకి, భక్తి గీతాలకి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది నాటి ప్రేక్షకులని మైమర్పించారు. తొలితరం తెలుగు సినిమా సంగీతానికి బలమైన పునాది వేసి మధురమైన గీతాలని బహుమతిగా అందించిన

దిగ్గజ స్వరకర్త ఆయన. ఇక భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత 5వ ఉపరాష్ట్రపతిగా మరియు తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలందించిన ప్రముఖ రాజకీయ నేత బిడి జెట్టి గారు 1912 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన మైసూర్ ముఖ్యమంత్రిగా, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నిరాడంబరమైన నిష్పాక్షికమైన పాలనను అందించారు. ప్రజాసేవలో సుదీర్ఘ

శాస్త్రవేత్త కళ్యంపూడి రాధాకృష్ణారావు గారు 1920 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన క్రామర్ రావు బౌండ్, రావు బ్లాక్వెల్ సిద్ధాంతాల ద్వారా ప్రపంచ విజ్ఞాన శాస్త్ర పురోగతికి అద్భుతమైన మార్గదర్శకత్వం వహించారు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొంది భారతీయ గణాంక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మహోన్నత కీర్తిని తెచ్చిన దిగ్గజ శాస్త్రవేత్త ఆయన. అలాగే తెలుగు చిత్రకళా ప్రపంచంలో వపాగా ప్రసిద్ధి చెంది చందమామ పత్రిక ముఖ చిత్రాల ద్వారా, పండుగల శుభాకాంక్షల చిత్రాల ద్వారా తెలుగువారి ఇళ్లల్లో చెరగని స్థానం సంపాదించిన దిగ్గజ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు 1921 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన పురాణ ఘట్టాల్ని, అప్సరసలను, గ్రామీణ సౌందర్యాన్ని తన వర్ణ చిత్రాలలో అద్భుతంగా జీవం పోశారు. తనదైన ప్రత్యేకమైన డ్రాయింగ్ శైలితో, వర్ణాల మేళవింపుతో తెలుగు చిత్రకళకు మహోన్నతమైన శోభను తెచ్చిన చిత్రకారుడు ఆయన. ఇక చర్మ సాంకేతిక శాస్త్ర రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొంది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ గారు 1922 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాలలో చర్మ పరిశ్రమ వికాసానికి విశేష కృషి చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని సైన్స్ సాంకేతికతను సామాన్య ప్రజల ఉపాధికి అనుసంధానించిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన. ఇక తెలంగాణ తొలితరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రముఖ ప్రజా నాయకుడు ఎం నారాయణ రెడ్డి గారు 1931 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర పార్లమెంట్ సభ్యుడిగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను లోక్సభలో బలంగా వినిపించారు. నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి, విద్యా సంస్థల స్థాపనకి, రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ధీర నేత ఆయన. సంగీత సాహిత్య నృత్య రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సేవలు అందించిన సుప్రసిద్ధ సాహితీవేత్త జీవి సుబ్రహ్మణ్యం గారు 1935 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన ప్రాచీన అభ్యుదయ విమర్శన రంగాలలో అనేక ప్రామాణిక గ్రంథాలను రచించి పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారు. అలంకార శాస్త్రంపై, వచన కవిత్వంపై విశేష పరిశోధనలు చేసి తెలుగు విజ్ఞాన రంగానికి మహోన్నత సేవలు అందించిన ఆచార్యుడు ఆయన. ఇక తెలుగు చలనచిత్ర రంగంలో మరియు నాటక రంగంలో విలక్షణమైన అభినయంతో నంది పురస్కారాలను అందుకున్న సుప్రసిద్ధ నటుడు, నాటక ప్రయోక్త పిఎల్ నారాయణ గారు 1935 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన కుక్క, నేటి భారతం, మయూరి, యజ్ఞం వంటి చిత్రాలలో పేదవాడిగా, అమాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా జీవించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. నాటక ప్రయోగాలు చేస్తూ వెండితెరపై తనదైన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మహోన్నత నటుడు ఆయన. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్కి నూతన దిశను చూపుతూ ప్రయోగాత్మక క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అనురాగ్ కశ్యప్ 1972 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే వంటి చిత్రాలతో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ సినిమా ప్రతిభని చాటారు. నూతన తరహా కథనంతో, వాస్తవిక దృశ్య విధానంతో ఆధునిక భారతీయ సినిమా రూపురేఖలు మార్చిన విలక్షణమైన దర్శకుడు ఆయన. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడుగా, గాంధేయవాదిగా జాతీయోద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ కీలక పాత్ర పోషించిన సర్దార్ దండు నారాయణరాజు గారు 1944 సెప్టెంబర్ 10 భౌతికంగా దూరమయ్యారు. ఆయన నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జైలు శిక్షలు అనుభవిస్తూనే ప్రాంతీయ విద్యా వికాసానికి మరియు గాంధీజీ ఆశయాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశారు. సర్దార్ బిరుదును పొంది పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ మరియు సామాజిక రంగానికి దిశానిర్దేశం చేసి నిర్యాణం చెందిన మహోన్నత దేశభక్తుడు ఆయన. ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో భూస్వామ్య దౌర్జన్యాలను ఎదిరించి పాలకుర్తి వేదికగా విప్లవ పందాను చాటిచెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు 1985 సెప్టెంబర్ 10 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. జనగామ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన ఆమె తన పంట భూమిని దొరలు గుంజుకోవడానికి చూసినప్పుడు ధైర్యంగా నిలబడి నిజాం రజాకార్ల అరాచకాలపై సాయుధంగా

పోరాడి నిలిచారు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో తెలంగాణ నారీశక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి నిర్యాణం చెందిన అమర వీర వనిత ఆవిడ. అలాగే తెలంగాణ తొలితరం కథకుడిగా, కవిగా గ్రామీణ జీవితం మరియు ప్రకృతి సౌందర్యాన్ని తన రచనలతో అద్భుతంగా ఆవిష్కరించిన అభ్యుదయవాది పొట్లపల్లి రామారావు గారు 2001 సెప్టెంబర్ 10 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన జైలు కథల సంపుటి ద్వారా నిజాం పాలన కాలంలో జైలు అనుభవాలను, ప్రజల ఆవేదనలను పదునైన వచనంలో సమాజానికి అందించారు. ప్రజా కార్యకర్తగా, గ్రామ ప్రేమికుడిగా తెలంగాణ అభ్యుదయ సాహిత్య వికాసానికి సమున్నత సేవలు అందించి కాలం చేసిన దిగ్గజ కవి ఆయన. ఇక భారతీయ పురాతత్వ పరిశోధన రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా సేవలందించిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ బీబీ లాల్ గారు 2022 సెప్టెంబర్ 10 నిర్యాణం చెందారు. ఆయన సింధులోయ నాగరికత స్థలాలైన కాళీబంగన్ మరియు రామాయణ పరిసర ప్రాంతాల తవ్వకాలలో విశేష పరిశోధనలు చేసి భారత ప్రాచీన చరిత్రకు నూతన ఆధారాలు అందించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుని పురాతత్వ విజ్ఞాన రంగానికి అపారమైన సేవలు అందించి లోకాన్ని విడిచి వెళ్లిన అమర శాస్త్రవేత్త ఆయన. లిజనర్స్ ఇనటి సెప్టెంబర్ 10 కి సంబంధించిన మన చరిత్రలో మరుపురాని జ్ఞాపకాలని, చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలని, ఎంతోమంది మహామహుల జననాలు, వర్ధంతుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటని ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
5: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
5: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
5: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
5: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
5: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
5: ఫోన్ 0818162377962372295. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఒకప్పుడు మన ఊళ్ళల్లో కుమ్మరి మట్టిని పిసికి ప్రాణం పోస్తే అద్భుతమైన కుండలు అయ్యేవి, అవునంటావా కాదా?
3: అవును.
5: కమ్మరి కొలిమిలో ఇనుమును కరిగిస్తే నాగలి ముక్కలయ్యేవి. సాలివాళ్లు రాత్రనక పగలనక మగ్గన్నేస్తే ఒంటికి అందాన్నిచ్చే అద్భుతమైన వస్త్రాలు అయ్యేవి, అవును కదా?
3: అవును.
5: అసలు వీళ్ళు కేవలం వృత్తి పనివాళ్లు కాదు, మన పల్లెటూరి ఆర్థిక వ్యవస్థకి, సంస్కృతికి వీళ్లే అసలైన వెన్నుముక. వాళ్ల చేతుల్లో ఒక అద్భుతమైన కళ ఉండేది, వాళ్లు చేసే పనిలో ఒక స్వచ్ఛమైన భక్తి ఉండేది. మరి ఈరోజు వీరందరి కోసం అదే విధంగా అంతరించిపోతున్న వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వీళ్ళ మనం ఈ టాపిక్ లో మాట్లాడుకుందాం, ఏమంటావు?
3: తప్పకుండానే. కానీ మరి ఈరోజు

0: ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని, ఆధునికత అని మాయలో పడి ఆ వృత్తులన్నింటినీ కూడా మనం మెల్లమెల్లగా సమాధి చేసేస్తున్నాం. మరి ఎండాకాలం వస్తే అమృతం లాంటి చల్లటి నీళ్లనిచ్చి ఆ మట్టి కుండల స్థానంలో ఈరోజు క్యాన్సర్లు తెచ్చే రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిడ్జ్లు వచ్చేసాయి. అలానే మన శరీరాన్ని ఎండ వానల నుండి కాపాడే ఆ నేతన్నల చేనేత వస్త్రాల స్థానంలో ప్లాస్టిక్ సమానమైన ఏవేవో బ్రాండెడ్ నైలాన్, సింథటిక్ బట్టలు వేసుకుని మురిసిపోతున్నాం. ఒకప్పుడు మగ్గం మీద ఒక చీర నేయడానికి నేతన్న కుటుంబం అంతా వారం రోజుల పాటు కష్టపడేది. ఆ చీరలు వాళ్ల శ్రమ, రక్తం, కళ దాగుండేవి. కానీ ఈరోజు మిల్లుల్లో తయారయ్యే రెడీమేడ్ బట్టల మోజులో పడి వాళ్ళని మనం మర్చిపోయాం. దాంతో ఇవాళ ఆ చేనేత కుటుంబాలు, ఆ కుమ్మరి కుటుంబాలు బతుకు తెరవలేక తమ అద్భుతమైన కళను వదిలేసి నగరాలకు వలస వెళ్లి బిల్డింగ్ కూలీలుగా, వాచ్మెన్లుగా మారిపోతున్నారు. ఒక అద్భుతమైన కళాకారుణ్ణి కూలీగా మార్చేసిన పాపం మరి మనది కాదంటావా?
1: కరెక్ట్ అమ్మా. కుండలో నీళ్లు తాగితే ఒంటికి చలవ చేస్తుంది, ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి. ఇనుప పెనం మీద లేదంటే మట్టి పాత్రలో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి తిరుగులేదనుకో. కానీ మనం ఏం చేసాం, మాది చదువుకున్న తరం, ఆధునిక తరం అని బిల్డప్ ఇస్తూ వాటన్నింటినీ పక్కన పెట్టేసి నాన్ స్టిక్ కోటింగ్లు, ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకున్నాం. చివరికి ఏమైంది, 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, లేనిపోరు రోగాలు తెచ్చుకుని హాస్పిటల్స్కి లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నాం. వృత్తి పనివాడికి 100 రూపాయలు ఇవ్వడానికి బాధపడే మనం హాస్పిటల్లో డాక్టర్ ఫీజు కింద 1000 రూపాయలు నవ్వుతూ కడుతున్నాం. ఎంతటి విచిత్రం కదా. అప్పట్లో ఊళ్ళో కమ్మరి దగ్గరకో వడ్రంగి దగ్గరకో వెళ్తే 100 ఏళ్లు వాడినా చెక్కు చెదరని వస్తువులు చేసిచ్చేవారు. అందులో నమ్మకం ఉండేది, నాణ్యత ఉండేది. కానీ ఈవేళ మార్కెట్లో దొరికే వస్తువులు 6 నెలలు కూడా గడవడం లేదు. గ్లోబలైజేషన్ మనకి రంగుల ప్రపంచాన్ని చూపించిందేమో కానీ మన మనసుల మధ్య ఉన్న నమ్మకాన్ని, మన వృత్తుల్లో ఉన్న నాణ్యతని పూర్తిగా దోచేసింది.
0: మరి 100% నిజమనయ్య, మన ఊరి చేతి వృత్తుల వారిని ఆదరించడం అంటే కేవలం వాళ్ళకి సాయం చేయడం కాదు, మన ఆరోగ్యంతో పాటు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవడం. అందుకే ఇప్పటికైనా మనం మారాలి. ప్లాస్టిక్ ని దూరం పెట్టి మళ్లీ మన మట్టి వైపు, మన చేనేత వైపు, మన ఊరి కళల వైపు మనమంతా ప్రయాణం మొదలుపెట్టాలి. మన మూలాల వైపు అడుగులు వేయాలి.
1: అవునమ్మా, ఈవేళ పట్టణాలలో చేతి వృత్తులు పూర్తిగా మాయమైపోయినా ఇంకా కొన్ని పల్లెటూర్లలో అక్కడక్కడ ఆ కుమ్మరి చక్రం తిరుగుతోంది, ఆ నేతన్న మగ్గం చప్పుడు వినిపిస్తోంది, ఆ కమ్మరి కొలిమి సెగలు కక్కుతూనే ఉంది. కానీ ఆ వృత్తులను నమ్ముకుని ఆ మట్టిని, ఆ ఇనుముని పట్టుకుని బతుకుతున్న ఆ పేద కళాకారులకి అసలు 3 పూటలా తిండి తినడానికి కనీస జీవనాధారం దొరుకుతుందో లేదో ఎవరికైనా తెలుసా? వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒళ్ళు హోనం చేసుకుని తయారు చేసిన వస్తువులకి మార్కెట్లో సరైన ధర రాక కొనే నాథుడు లేక లోపల కడుపు కాలుతున్నా బయటికి నవ్వుతూ ఆ కళ్ళను బతికిస్తున్నారంటే అది ఎంతటి గుండెకోతో కదా.
0: అవునన్నయ్య, మరి పల్లెల్లో అక్కడక్కడ ఆ వృత్తులున్నాయే కానీ వాళ్ళ బతుకులు మాత్రం రోజు రోజుకి దీనాతిదీనంగా మారిపోతున్నాయి. ఒక కుండ తయారు చేయడానికి ఆ కుమ్మరి పడే శ్రమ అంతా ఇంత కాదు. ఎక్కడో దూరం నుండి బండి కట్టుకుని వెళ్లి చెరువులో ఉన్న మట్టిని తేవాలి, దాన్ని కాళ్లతో తొక్కి పాకం చేయాలి, చక్రం మీద పెట్టి రూపం తేవాలి, ఆ పచ్చి కుండలను ఎండబెట్టి ఆ తర్వాత ఆవంలో పెట్టి కాల్చాలి. మరి ఇంత కష్టపడి ఆ కుండను నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి వస్తే మన వాళ్లు 100 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ డబ్బా కొంటారు. కానీ ఆ కుండకి 50 రూపాయలు ఇవ్వడానికి వెనకాడుతూ తెగ బేరాలాడుతూ ఉంటారు. కార్పొరేట్ మాల్స్ లో ఏసీ కింద కూర్చుని ఫిక్స్డ్ రేట్లకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే మనం వీధి చివర చెమటూడుస్తూ కూర్చున్న మన ఊరి వృత్తి పనివాడి దగ్గరకొచ్చేసరికి రూపాయి రూపాయికి లెక్కలు మాట్లాడటం ఎంతటి దారుణం.
1: కరెక్ట్ అమ్మా, మన చేతి వృత్తుల వారు ఎవరిని భిక్షం అడగడం లేదు. వాళ్ళు తమ కష్టాన్ని నమ్ముకుని, కళ్ళను నమ్ముకుని గౌరవంగా బతకాలని చూస్తున్నారు. కానీ మనం వాళ్ళ వస్తువుల్ని కొనకుండా ఆదరణ తగ్గించేసరికి చివరికి వాళ్ళకి జీవనాధారం కూడా కరువైపోయి ఇల్లు గడవక, పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు పాలవుతున్నారు. ఆఖరికి ఆకలి తట్టుకోలేక ఆ చేతులతోనే తమ వృత్తి సామాన్లని అమ్ముకుని అనాథల్లా మారిపోతున్నారు. మన ఊళ్ళల్లో ఉన్న ఆ మిగిలిన కొద్ది మంది చేతి వృత్తుల వారిని కూడా మనం ఈవేళ ఆదరించకపోతే రేపు మన తర్వాతి తరానికి మట్టి కుండ అంటే ఎలా ఉంటుందో, చేనేత మగ్గం అంటే ఎలా ఊగుతుందో కేవలం యూట్యూబ్ వీడియోల్లోనో గూగుల్ ఫోటోల్లోనో చూపించాల్సిన పరిస్థితి వస్తుంది.
0: మరొకప్పుడు మన పల్లెటూరు సామ్రాజ్యాన్ని తమ భుజాల మీద మోసి నేడు కాలగర్భంలో వృత్తులు కలిసిపోతున్న ఆ చేతి వృత్తుల వైభవం గురించి మాట్లాడుకుందాం. మరొకప్పుడు మన ఊళ్ళలో ప్రతి వృత్తికి ఒక ప్రత్యేకమైన స్థానం.

0: ఉండేది. ఎవరి పనిలో వాళ్ళు ఒక వెలుగు వెలిగారు. ఆయా వృత్తుల వారు చేసే పని ఏంటి, అందులో ఎంతటి శ్రమ నైపుణ్యం దాగుందో ఒక్కసారి వింటే మన పూర్వీకుల యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది.
1: అవునమ్మా, అప్పట్లో ఏ ఒక్క వృత్తి తక్కువ కాదు, ఏ ఒక్క వృత్తి ఎక్కువ కాదు. ఊరంతా ఒకే కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతికేవారు. మరి ఆనాటి అద్భుతమైన చేతి వృత్తులు కుమ్మరుల గురించి, వీళ్ళు చెరువుల నుంచి బంకమట్టిని తెచ్చి ఎంతో ఓపిగ్గా కాళ్లతో తొక్కి ఆ మట్టి ముద్దని కుమ్మరి చక్రం మీద పెట్టి తిప్పుతూ చేతి వేళ్ల రసజ్ఞతతో ప్రాణం పోసేవాళ్ళు. కేవలం నీళ్లు తాగే కుండలే కాదమ్మా, అన్నం వండుకునే చట్లు, మూకుళ్ళు, పాలు కాచే పెనపాలు, దీపావళి ప్రమితులు, ఆఖరికి పెరట్లో పెట్టే తులసి కోట్ల వరకు అన్ని మట్టితోనే అద్భుతంగా సృష్టించేవారు. మట్టిని నమ్ముకున్న వీరి వృత్తి సమాజానికి ఆరోగ్యాన్ని పంచింది.
0: మరి ఇళ్లను, వ్యవసాయానికి కావలసిన చెక్క సామాన్లను తయారు చేసే వడ్రంగులు మరి అప్పట్లో అడవుల నుండి, తోటల నుండి మంచి కర్రను తెచ్చి వాళ్లు వాడే ఉలి, రంపం, వడ్రంగి, సుత్తితో ఎంతో నాణ్యమైన వస్తువులు చేసేవారు. మరి ఊర్లో ఇల్లు కట్టాలంటే దూలాలు, వాసాలు, గుమ్మాలు, అందమైన తలుపుల దగ్గర నుండి పొలాల్లో వాడే నాగలి, బండి చక్రాలు, పశువుల కాడి, ఆఖరికి ఇంట్లో వాడుకునే మంచాలు, పీటల వరకు ప్రతి ఒక్కటి కూడా ఈ వడ్రంగుల చేతుల్లోనే రూపుదిద్దుకునేవి. మరి వీరు చేసిన వస్తువులు వందేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేవి.
1: మరి ఆ వడ్రంగి చేసిన నాగలికి ఇనుప ముక్కను తొడిగేది కమ్మరులు. వీరు ఊరి చివర ఒక చిన్న కొలిమిని ఏర్పాటు చేసుకుని బతికేవారు. బొగ్గుల సెగతో ఆ కొలిమి మండుతూ ఉంటే ఎర్రగా కాలిన ఇనుపుని పెద్ద సుత్తితో కొడుతూ వాళ్లకు కావలసిన ఆకారంలోకి మార్చేవారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన కొడవళ్లు, గొడ్డళ్లు, పారలు, గడ్డపారలు, ఇళ్లలో వాడుకునే కత్తులు, కత్తెర్లు అన్నీ ఆ కొలిమి సెగలోనే తయారయ్యేవి. రోజంతా ఆ నిప్పుల కాకముందు నిలబడి ఒళ్ళు హూనం చేసుకుని శ్రమజీవులు వీళ్ళు.
0: ఇక మన ఒంటికి బట్టలిచ్చిన నేతన్నలు, సాలెవాళ్లు లేదా చేనేత కార్మికుల శ్రమను ఎలా మర్చిపోతాం? నూలు వడకడం దగ్గర నుండి దారాలకి రంగులు అద్దడం, ఆ తర్వాత మగ్గం మీద కూర్చుని ఆ చేతులతో పడుగు, పేక కలుపుతూ లయబద్ధంగా టక్ టక్ అని చప్పుడు చేస్తూ బట్టలు నేసేవారు. ఒక సాదా సీదా నూలు దారాన్ని అద్భుతమైన చీరలుగా, పంచెలుగా మార్చే ఆ నైపుణ్యం నిజంగా ఒక దైవికమైన కళ అని చెప్పచ్చు.
1: చాలా బాగా చెప్పావమ్మా. వీళ్ళతో పాటు పొలాలకి కావలసిన నీటి తోటల్ని బావుల నుండి తోడడానికి తోలు కపిలలు, పశువుల మెడకు కట్టే తాళ్లు, చెప్పులు కుట్టే చర్మకారులు ఉండేవాళ్ళు. వీరు జంతువుల చర్మాన్ని శుద్ధి చేసి ఎంతో గట్టిగా ఉండే చేతి వస్తువులను తయారు చేసేవారు. అలాగే ఊరి జనాలందరికీ క్షవరం చేస్తూ శుభకార్యాల్లో మంగళ వాయిద్యాలు ఊదుతూ జాతక విశేషాలు, ఆరోగ్య సలహాలు ఇచ్చే మంగళ వృత్తి కూడా ఒకప్పుడు ఊరికి ఎంతో ముఖ్యం. పొద్దున్నే లేచి ఊరంతా తిరిగి ఇళ్లను శుభ్రం చేస్తూ మురికిని వదిలించే రజకుల వృత్తి, బట్టలు ఉతకడమే కాదు ఊరి వారసత్వ కబుర్లను మోసే ఒక పెద్ద అనుసంధాన వేదిక వీళ్ళు.
0: అవునన్నయ్య, ఇక తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి ఆ కళ్ళు గీసే గౌడ వృత్తి వారు. కేవలం కళ్ళు మాత్రమే కాదు, ఎండాకాలంలో ఒంటికి అమృతం లాంటి తాటి ముంచెలు, నీర, తాటి బెల్లం తయారు చేసేవారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలివాడు, చాకలి, మంగలి ఇలా ఎన్నో వృత్తుల వారు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు కాబట్టి ఆనాడు పల్లెటూరు లక్ష్మీకలతో వెలిగిపోయింది.
1: అవునమ్మా, కంపెనీలు వచ్చాయి, మిషన్లు వచ్చాయి, ఆ చేతుల శ్రమను దెబ్బతీశాయి. అయినా సరే ఆనాటి చేతి వృత్తుల శ్రమలో ఉన్న స్వచ్ఛత, నాణ్యత ఈరోజు ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇవ్వలేదు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అనగానే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఏసీ షోరూంల వైపు పరిగెడుతున్నాం. కానీ ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి నిశ్చయం కాగానే ఇంట్లో అందరికంటే ముందుగా వెతుక్కునేది ఎవరినో తెలుసా? ఆ ఊరి స్వర్ణకారులు లేదంటే కంసాల వారిని మాత్రమే. ఆడపిల్ల మెడలో పడే ఆ మూడు ముళ్ల బంధానికి సాక్ష్యంగా నిలిచే ఆ పవిత్రమైన మంగళసూత్రాలు, ఒంటికి కాంతినిచ్చే బంగారు ఆభరణాలని, తమ చేతుల నైపుణ్యంతో తయారు చేసే ఆ విశ్వబ్రాహ్మణుల సేవలని మనం అస్సలు మర్చిపోలేం.
0: అవునన్నయ్య, అప్పట్లో స్వర్ణకారులు చేసే పని ఒక అద్భుతమైన తపస్సు లాంటిది. మరి ఇప్పట్లాగా అప్పట్లో రెడీమేడ్ డిజైన్లు కానీ కంప్యూటర్ మిషన్లు కానీ లేవు. ఆ కంసాలి తమ ఇంట్లోనే ఒక చిన్న కొలిమిని పెట్టుకుని ఒక చిన్న గొట్టం ద్వారా నోటితో గాలిని ఊదుతూ ఆ నిప్పుల సెగ మీద బంగారాన్ని కరిగించేవారు. అలా కరిగిన మేలిమి బంగారాన్ని ఎంతో సున్నితంగా సాగదీసి కంటికి కూడా సరిగా కనిపించినంత సన్నటి దారాల్లాంటి తీగలను అల్లి మంగళసూత్రాలు, కాసుల పేర్లు, వడ్డాణాలు, జడగంటలు, ముక్కు పుడకలు, కమ్మలు, ఒకటేమిటి ఆడపిల్లకు పెళ్లికల వచ్చేలా అద్భుతమైన

0: కళని కేవలం తమ చేతి వ్రేళ్ల నైపుణ్యంతోనే సృష్టించేవారు.
1: అవునమ్మా, ఇందులో ఒక గొప్ప సామాజిక నమ్మకం కూడా దాగుండేది. అప్పట్లో కంసాలి నగలు చేస్తున్నారంటే పెళ్లి కూతురు తండ్రి పక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కళ్ల ముందే తులాల లెక్కన మేలిమి బంగారాన్ని అప్పగించేవాడు. ఆ కంసాలి కూడా అంతే నమ్మకంగా ఆ పవిత్రమైన మంగళసూత్రాన్ని తయారు చేసేటప్పుడు ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మరీ ఆ పనిని మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ సూత్రం, ఆ ఐదోతనం 100 ఏళ్లపాటు చల్లగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకునేవారు. ఆ నగల్లో వ్యాపార కల్తీ ఉండేది కాదు, కేవలం ఆత్మీయమైన నమ్మకం మాత్రమే ఉండేది. సో లిజనర్స్, ఆ రోజున అంతరించిపోతున్న వృత్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి
6: మరన్నయ్య ఈరోజు మరి ఇప్పటి కాలం ఎంత ఘోరంగా మారిపోయిందంటే మరి కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద నగల షోరూంలు వచ్చి రంగురంగుల లైట్ల మధ్య కంప్యూటర్ డిజైన్ల పేరుతో మనల్ని ఆకర్షిస్తున్నాయి. దాంతో మన ఊళ్ళలో ఉన్న ఆ కంసాలి శిల్పుల చేతి వృత్తి పూర్తిగా దెబ్బతింది. మన కార్పొరేట్ మాల్స్ లో వేల రూపాయలు మేకింగ్ ఛార్జీలని వేస్టేజ్ అని నవ్వుతూ కడుతున్నాం. కానీ మన కళ్ల ముందే అంతరిస్తున్న ఆ స్వర్ణకారుల నైపుణ్యానికి మాత్రం ఈరోజు మనం విలువ ఇవ్వడలేదు. బతుకు తెరువు కోల్పోయి ఈరోజు ఎంతో మంది కంసాలి మేధావులు నగల షాపుల్లో రోజువారీ కూలీలుగా మారిపోవడం ఎంతటి దారుణమో కదా.
5: అవునమ్మా, మన శుభకార్యాలకి ఆ మంగళసూత్రాన్ని తయారు చేసే ఆ కంసాలి హస్తకళను మనం గౌరవించుకోవాలి. వీలైతే మన ఇంటి నగల పనిని మన ఊరి స్వర్ణకారులకే ఇచ్చి ఆ చేతులని ఆదుకోవాలి. మన ప్లాస్టిక్ డబ్బాల వైపు పరుగులు తీయకముందు మన ఇళ్లల్లో ప్రతి వస్తువుకు ప్రాణం పోసింది ఎవరో తెలుసా? ఆ ఊరి మేదర్లు. అడవుల నుంచి పొలాల గట్ల నుంచి తెచ్చిన వెదురు బొంగులు, తాటి ఆకులు, ఈత ఆకులతో వాళ్ళు చేసే ఆ బుట్టలు, చాపలు, విసనకరలు మన పల్లెటూరి బ్రతుకు చిత్రంలో ఎంతటి ముఖ్యమైన భాగమో కదా.
6: అవునన్నయ్య, మరి అప్పట్లో మేదరి వాళ్ళు చేసే పని చూస్తే ఒక అద్భుతమైన హస్తకళలా అనిపించేది. మరి ఆ పచ్చి వెదురు బొంగులను తెచ్చి కత్తితో ఎంతో నైపుణ్యంగా సన్నటి పొరల్లాంటి బద్దలుగా చెక్కేవారు. మరి ఆ వ్రేళ్లతో ఆ వెదురు బద్దలను అల్లుతుంటే క్షణాల మీద పెద్ద పెద్ద గంపలు, తట్టలు, ధాన్యం దాచుకునే పెద్ద బుట్ట

0: చేటలు చిన్న పిల్లల పక్కన పెట్టే చేటలు రూపుదిద్దుకునేవి. మరలని తాటి ఆకులను ఎండబెట్టి వాటిని సన్నగా చీల్చి వేసవికాలంలో వంటికి చల్లదనాన్నిచ్చే అందమైన చేపలు నేసేవారు. ఇక అప్పట్లో మరి కరెంట్ లేనప్పుడు ఆ తాటి ఆకులతో ఈత ఆకులతో వాళ్లు అల్లిన విసనకర్రలు ఇచ్చే ఆ చల్లటి సహజమైన గాలి ఈరోజు మనం వాడుతున్న ఏసీలు కూలర్లు కూడా ఇవ్వలేవు కదా.
1: అసలు మన జీవితంలో పుట్టక నుంచి చావు వరకు ప్రతి శుభకార్యంలోనూ ఈ మేదరి వారి వస్తువులు ఉండాల్సిందే. పెళ్లి జరుగుతోంది అంటే ఆ పెళ్లి పెట్ల వెనక ఉండే ఆ రంగురంగుల వెదురు గంపలు, పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఆ ప్రత్యేకమైన బుట్ట, ముత్తైదువులు వాడే చేటలు అన్నీ వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆఖరికి ఊళ్ళో ఏ పండగొచ్చినా ఏ జాతర జరిగినా కొత్త తట్టలు గంపల కోసం మేదరి వారింటికే వెళ్లేవాళ్ళు. ఇందులో అత్యంత విచిత్రమైన మనల్ని ఆలోచింపచేసే నిజం ఏంటో తెలుసా? వీళ్లు వాడే వెదురు తాటి ఆకులు పూర్తిగా ప్రకృతికి సంబంధించినవి. ఇవి విరిగిపోయినా పాడైపోయినా మట్టిలో కలిసిపోతాయే తప్ప ప్లాస్టిక్ లాగా భూమికి అన్యాయం చేయవు.
0: కానీ మరి ఇప్పటి కాలం ఎంత ఘోరంగా మారిపోయింది. ప్లాస్టిక్ గంపలు, చైనీస్ ప్లాస్టిక్ విసనకర్రలు, సింథటిక్ చేపలు మార్కెట్లోకి వచ్చేసరికి ఈ మేదరి కళాకారుల చేతి వృత్తి పూర్తిగా అంతరించిపోయే దశకొచ్చేసింది. మరి ప్రొద్దుట లేచినప్పటి నుండి ఆ పదునైన వెదురు బద్దలు చెక్కుతూ ఆ చేతులకి గాయాలవుతున్న ఎంతో ఓపిగ్గా అల్లే ఆ పేద శ్రమజీవులకి ఈరోజు కనీస కూలి కూడా దొరకడం లేదు. దాంతో చాలా మంది ఈ వృత్తిని వదిలేసి వేరే పనులకు వెళ్లిపోతున్నారు. ఆ చేతుల నైపుణ్యం మెల్లగా కరిగిపోతోంది.
1: మన పల్లెటూరి ప్రకృతిని, ఈ అద్భుతమైన మేదరి హస్తకళని మనం బతికించుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల్ని దూరం పెట్టి ఇంట్లో శుభకార్యాలకైనా నిత్యం వాడుకునే వస్తువులకైనా మళ్ళీ వెదురు బుట్టల్ని తాటి చేపల్ని వాడడం అలవాటు చేసుకోవాలి. పెళ్లిళ్ళు జాతరలు అనగానే ఈ రోజుల్లో ప్లాస్టిక్ బొమ్మలు ఫ్యాన్సీ స్టోర్ల వైపు పరిగెడుతూ ఉన్నాం. కానీ ఒకప్పుడు మన కళ్ళకి రంగుల పండగని, ఆడపిల్లల చేతులకి లక్ష్మీ కళ్ళను తెచ్చింది ఎవరో తెలుసా? ఆ ఊరి లక్క బొమ్మలు తయారు చేసే కళాకారులు. ఇంటింటికి తిరుగుతూ ఆత్మీయతను పంచే గాజుల వృత్తివారు మాత్రమే. ఈ రెండు వృత్తుల వెనుక ఉన్న శ్రమ, ఆ చేతుల నైపుణ్యం అంటే నిజంగా మనం మురిసిపోతాం.
0: అసలు మరి లక్క బొమ్మలు అనగానే మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏటి కొప్పాక, కొండపల్లి గుర్తొస్తాయి. అప్పట్లో మన పల్లెల్లోని వృత్తి పనివాళ్లు అడవి నుండి అంకుడు కర్రను తెచ్చి దాన్ని ఎంతో సున్నితంగా చెక్కి దానికి ప్రకృతి ప్రసాదించిన లక్క రంగులను అద్ది అద్భుతమైన బొమ్మలు చేసేవారు. మరి ఆ బొమ్మల్లో కెమికల్స్ ఉండేవి కావు, ప్లాస్టిక్ విషయాలు ఉండేవి కావు. పసిపిల్లలు ఆ బొమ్మలను నోట్లో పెట్టుకున్న ఏమాత్రం ప్రమాదం లేని స్వచ్ఛమైన సురక్షితమైన బొమ్మలవి. చిలకలు, ఏనుగులు, బుట్ట బొమ్మలు, ఆఖరికి పెళ్లిళ్ళలో వాడే రంగురంగుల లక్క బిట్టలు, ఒకటేమిటి, ఆ బొమ్మల వెనుక ఎంతో మంది కళాకారుల రాత్రనక పగలనక పడ్డ తపస్సు అనేది దాగుండేది.
1: మరి ఆ బొమ్మలతో పాటు ఆడపిల్లల సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే గాజుల శెట్టి గారిని కూడా ఎలా మర్చిపోతాం చెప్పు. అప్పట్లో ఊళ్ళోకి గాజులైన వస్తున్నాడంటే చాలు, ఆ కావిడి బస్తాలో ఉన్న రంగురంగుల గాజులు గలగలా చప్పుడు వినపడగానే ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లంతా అరుగుల మీదకు పరుగులు తీసేవాళ్లు. ఆ గాజులైన ఎంతో ఓపిగ్గా అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరి చేతిని ఎంతో ఆత్మీయంగా తన చేతిలోకి తీసుకుని నొప్పులు పుట్టకుండా, గాజులు పగలకుండా ఎంతో సున్నితంగా ఆ చేతులకి రంగురంగుల మట్టి గాజులు తొడిగేవారు. ఆ సమయంలో కేవలం ఒక వ్యాపారిలా కాదు, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా ఆ ఊరి ఆడపడుచులకి సౌభాగ్యాన్ని పంచే ఆత్మీయ బంధం కనిపించేది.
0: కానీ మరి ఇప్పటి కాలం చాలా ఘోరంగా మారిపోయింది. మరి చైనా ప్లాస్టిక్ బొమ్మలు, బార్బిడాల్స్ మార్కెట్లోకి వచ్చి మన లెక్క బొమ్మల హస్తకళను మింగేశాయి. ఇక అలానే పాతకాలపు ఆత్మీయమైన మట్టి గాజుల స్థానంలో ఇవాళ మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, మాస్లో దొరికే ఫ్యాన్సీ గాజులు వచ్చేసాయి. దాంతో ఆనాడు ఒక వెలుగు వెలిగిన ఆ లెక్క బొమ్మల కళాకారులు, ఇంటింటికి తిరిగే ఆ గాజులు శెట్టిగారు ఇవాళ బతుకు తెరవలేక ఆదరణ కరువై ఎంతో దీనస్థితిలోకి జారిపోయారు. మన కళ్ల ముందే అంతరిస్తున్న ఈ అద్భుతమైన సౌభాగ్య సంస్కృతిని చూస్తే గుండె చెరువవుతోందనుకో.
1: అవునమ్మా, మన పిల్లలకి ప్లాస్టిక్ విషయాలని కాకుండా మళ్ళీ మన లక్క బొమ్మల సంస్కృతిని పరిచయం చేద్దాం. మన ఇంట్లో శుభకార్యాలకైనా ఆ మట్టి గాజుల ఆత్మీయతని గౌరవించుకుందాం. అసలు భారతదేశపు హస్తకళల సామ్రాజ్యంలోనే మకుటం లేని మహారాజు లాంటి ఒక అద్భుతమైన కళ ఒకటి ఉంది. ఒడిశాలోని కటక్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆ కళ పేరే తారకసి కళ. వెండిని ఎంత సన్నగా అంటే అసలు మన వెంట్రుక కన్నా సన్నటి తీగల్లాగా మార్చి ఆ వెండి తీగల్ని జులపాల్ల అల్లుతూ అత్యంత నైపుణ్యంతో దేవుడి విగ్రహాలు, ఆడపిల్లల ఆభరణాలు తయారు చేసే ఆ తారకసి శిల్పుల మేధాశక్తికి నిజంగా చేతులెత్తి నమస్కారం.

0: అనుకో.
1: అవునన్నయ్య, ఈ తారకసి కళ గురించి వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది అనుకో. మరి అక్కడ కటక్లో శతాబ్దాల కాలంగా వస్తున్న ఈ వృత్తి ఎంత గొప్పది అంటే, ఆ వెండిని కొలిమిలో కరిగించి దాన్ని ఎంత సున్నితంగా సాగదీస్తారంటే, ఆ తీగల్ని చూస్తే అసలు మనుషులు చేశారా లేక దేవతలే దిగివచ్చి అల్లారా అన్నట్లు ఉంటుంది. మరి దేవుడి కోవెలలు, నెమళ్ళు, తాజ్మహల్ లాంటి అద్భుతమైన నమూనాలు, ఆడపిల్లలు తలలో పెట్టుకునే బిళ్ళలు, ఒంటికి వేసుకునే వడ్డాణాలు అన్ని కూడా ఆ వెండి తీగలతోనే ఒక మాయాజాలంలో సృష్టిస్తారు. అందుకే కటక్ నగరాన్ని సిల్వర్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట.
0: చాలా బాగా చెప్పావమ్మా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ప్రతి ఒక్కరి గుండెను పిండేసే చేదు నిజం ఇంకొకటి ఉంది. ఈ తారకసి కళాకారులు ఒక్కొక్క వస్తువు తయారు చేయడానికి కంటి చూపును సైతం పణంగా పెట్టి రాత్రనక పగలనక నెలల తరబడి ఆ సన్నటి తీగలని అల్లుతూ కూర్చుంటారు. కానీ ఈవేళ టెక్నాలజీ పెరిగిపోయి మిషన్లతో చేసే చౌకబారు నకిలీ వెండి వస్తువులు మార్కెట్లోకి రావడం వల్ల చేతులతో ప్రాణం పోసే ఈ తారకసి కళాకారులకి సరైన గుర్తింపు, పెట్టుబడికి తగ్గ ధర రావడం లేదు. దాంతో ఆనాడు ఒక వెలుగు వెలిగిన ఆ వెండి తీగల సంస్కృతి ఈవేళ ఆదరణ కరువై జీవనాధారం లేక ఆ శిల్పుల కళ్లలో కన్నీటి తీగలుగా మిగిలిపోతుంది.
1: ఒక వెలుగు వెలిగిన అన్ని చేతి వృత్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. కానీ మరి వీటన్నింటికీ మూలస్తంభం అసలు ఈ లోకానికి జీవనదాత అయిన ఆ మహానుభావుడు. మరి ఉదయం మనం తినే మొదటి ముద్ద నుండి రాత్రి పడుకునే ముందు తాగే పాల చుక్క వరకు, మన ఒంటి మీద ఉన్న నూలు పోగు నుండి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్నింటికీ తన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణం పోస్తున్న ఆ సర్వ సృష్టికర్త మరెవరూ కాదు, మన వ్యవసాయదారుడు, మన అన్నదాత, మన రైతన్న.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. రైతే దేశానికి వెన్నుముక అని మనం పుస్తకాల్లో చదువుకుంటాం, కానీ ఒక్కసారి ఆ వెన్నుముక పడే కష్టాన్ని గుండెతో ఆలోచించండి. అప్పట్లో మన పల్లెటూళ్లలో రైతు వ్యవసాయం చేస్తుంటే అదొక పెద్ద యజ్ఞంలా ఉండేది. తెల్లవారుజామున 4 గంటలకే ఊరంతా ఇంకా నిద్ర ముసుగులో ఉండగానే తన ఎడ్ల జతని కట్టుకుని భుజాన నాగలి పెట్టుకుని పొలానికి బయలుదేరేవాడు. ఆ మట్టిని నమ్ముకుని ఎండనక వాననక చలికి వణకకుండా పడ్డ ఆ శ్రమ ఈ లోకంలో ఏ కార్పొరేట్ ఉద్యోగంతోనైనా పోల్చగలమా చెప్పు.
1: మరి అప్పట్లో ఆ వ్యవసాయంలో ఒక అద్భుతమైన సామాజిక ఐక్యత, స్వచ్ఛత ఉండేవి. నాగలి పట్టి పొలాన్ని దున్నడం దగ్గర నుండి చెరువు నీళ్లను తోడటం, విత్తనాలు చల్లడం, ఆడవాళ్లంతా కలిసి ఒకే వరుసలో నిలబడి పల్లెపాటలు పాడుకుంటూ పచ్చటి నాట్లు వేయడం ఎంత కంటికి పండుగగా ఉండేదో కదా. మరి పంట చేతికొచ్చే సమయంలో చేను గట్ల మీద కాపలా కాస్తూ ఆఖరికి కళ్లం దగ్గరకు ధాన్యం చేరాక ఆ ఊరి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, బంగలి ఇలా ప్రతి చేతి వృత్తి వారికి ఆ రైతు తానే ముందుండి మేరలిచ్చి గౌరవించేవాడు. అంటే ఊరిని బ్రతికించే వృత్తులన్నింటినీ ఆకలి తీర్చే కల్పవృక్షం మన రైతు.
0: ఒకప్పుడు రాజులా బతికిన ఆ వ్యవసాయదారుడు నేడు గ్లోబలైజేషన్, పెట్టుబడుల భారం, ప్రకృతి వైపరీత్యాల మధ్య నలిగిపోతూ ఉన్నాడు. ఎరువులు, విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే తను పండించిన పంటకి మాత్రం మార్కెట్లో సరైన మద్దతు ధర రావడం లేదు. దానికి తోడు ఈనాటి తరం పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు పరుగులు పెడుతూ వ్యవసాయం దండగా అనేలా తన సొంత భూముల్ని అమ్మేసి నగరాల పాలవుతున్నారు. అన్నం పెట్టే ఆ పచ్చటి పొలాన్ని ఈవేళ రియల్ ఎస్టేట్, కాంక్రీట్ అడవులుగా మారిపోతూ ఉంటే గుండె తరుక్కుపోతుందనుకో.
1: మరి రైతు అంటే కేవలం మట్టిలో పనిచేసే కూలీ కాదు, మన ఆకలి తీర్చే దేవుడు. మన పిల్లలకి చిన్నతనం నుంచే అన్నం విలువను, దాన్ని పండించే రైతు కష్టాన్ని నేర్పించాలి. ప్లాస్టిక్ మోజులో పడి చేతి వృత్తుల్ని ఎలాగూ దూరం చేసుకున్నాం, కనీసం మన కడుపు నింపే ఆ వ్యవసాయదారుణ్ణైనా గుండెల్లో పెట్టుకుని గౌరవించుకుందాం. సమాజానికి జ్ఞానాన్ని పంచే గురువు, ప్రాణాన్ని నిలిపే వైద్యుడు గురించి ఒకప్పుడు మన పల్లెటూళ్లలో భగవంతుడి రూపాలుగా నడిచిన ఇద్దరు మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉపాధ్యాయుడు మరియు వైద్యుడు మాత్రమే. ఒకరు మనలోని అజ్ఞానమనే చీకటిని తుడిచేస్తే మరొకరు మన ఒంటికి వచ్చిన రోగాన్ని తుడిచేసి ప్రాణం పోసేవారు.
0: అప్పట్లో పల్లెటూరు స్కూల్లో పంతులు గారు అంటే కేవలం జీతం కోసం పాఠాలు చెప్పే మాస్టర్ కాదు, ఊరి పిల్లలందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునే ఒక గొప్ప మార్గదర్శి. తెల్లటి ధోవతి, లాల్చీ వేసుకుని, చేతిలో ఒక చిన్న బెత్తం పట్టుకుని పంతులు గారు వీధి చివర కనిపిస్తే చాలు, ఆడుకునే పిల్లలందరూ మర్యాదతో చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు. చదువుతో పాటు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, తోటి మనిషికి సాయం చేసే సంస్కారాన్ని నూరుపోసి సమాజంలో మనల్ని ఒక ఉత్తమమైన మనిషిగా తీర్చిదిద్దింది ఆనాటి ఉపాధ్యాయుడే కదమ్మా.
1: అవునన్నయ్య, మరి ఆ పంతులు గారితో పాటు ఊళ్ళో అందరికీ ప్రాణదాతగా నిలిచిన ఆనాటి డాక్టర్ గారు. మరి అప్పట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్

0: ఊరికి ఒకే ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ గారు లేక ప్రభుత్వ వైద్యుడు ఉండేవారు. రాత్రి 1 గంటకు ఎవరికైనా ఒంట్లో బాగోలేక ఇంటి తలుపు తడితే అస్సలు విసుక్కోకుండా చేతులు ఆ చిన్న స్టెథోస్కోప్ బ్యాగ్ పట్టుకుని సైకిల్ మీదో నడిచో వచ్చేవారు. ఆ డాక్టర్ గారు వచ్చి రోగి చెయ్యి పట్టుకుని నాడి చూస్తూ, ఏం పర్లేదు నాయనా, నేనున్నానుగా, తగ్గిపోతుంది అని చెప్పి ఆ ఒక్క నమ్మకపు మాటలోనే సగం రోగం మాయమైపోయేది. అందులో వ్యాపారపు కల్తీ లేదు, కేవలం ప్రాణాన్ని కాపాడాలని పవిత్రమైన తపన మాత్రమే ఉండేది. జ్ఞానాన్ని పంచే ఆ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కాస్త ఈరోజు కార్పొరేట్ స్కూళ్లలో ర్యాంకులు డొనేషన్లు వసూలు చేసే విద్యా వ్యాపారంగా మారిపోయింది. పిల్లలకి మార్కులు వస్తున్నాయి, కానీ మనుషుల పట్ల మర్యాద తెలియడం లేదు. అలానే ప్రాణాలు కాపాడే ఆ పవిత్రమైన వైద్య వృత్తి ఈవేళ ఐసీయూ బెడ్లు, అనవసరమైన టెస్టులు, వేల రూపాయల ఫీజులు గుంచే కార్పొరేట్ బిజినెస్లా మారిపోయింది. డబ్బుంటేనే చదువు, డబ్బుంటేనే వైద్యం అనే ఈనాటి దుస్థితిని చూస్తుంటే ఆనాటి పంతులు గారి దిగర్వితనం, ఆనాటి డాక్టర్ గారి మానవత్వం ఎంత గొప్పవో కదా అనిపించక మాందు.
1: కరెక్ట్ అమ్మా, నిజానికి మనం ఈ రోజు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ అసలైన కనువిప్పు ఎక్కడ జరగాలో తెలుసా? మన కళ్ళ ముందున్న ఈ సంస్కృతి పూర్తిగా చేజారిపోక ముందే జరగాలి.
0: అవునన్నయ్య, మనం కొనే ఆ ఒక్క మట్టి పాత్ర, ఆ ఒక్క చేనేత వస్త్రము ఆ పేద కళాకారుడి ఇంట్లో ఆ రోజు రాత్రి పొయ్యి వెలిగేలా చేస్తుంది. మన మూలాలను గౌరవించే సంస్కారాన్ని మన పిల్లలకి ఇక్కడే నేర్పించాలి. ఎందుకంటే మనుషుల మధ్య దూరాన్ని పెంచే కాంక్రీట్ గోడల్ని కాదు, మన పూర్వీకుల శ్రమను, చేతి వృత్తుల ఆత్మీయతను మన గుండెల్లో నిలుపుకోవడమే నిజమైన చదువు, సమాజానికి అసలైన గౌరవం. లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో అంతరించిపోతున్న కళల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చెగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ యూ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, డబ్బు అనేది మనిషికి సంపాదనిస్తుంది, కానీ మర్యాద మనిషికి విలువనిస్తుంది. ఎంత డబ్బున్నా మాటలో గౌరవం లేకపోతే ఆ సంపాదనకు

లేకపోతే ఆ సంపాదనకి అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే మనిషిని గొప్పవాడిని చేసేది జేబులో ఉన్న డబ్బు కాదు, మనసులో ఉన్న సంస్కారం. అంటే డబ్బు అనేది మనిషి యొక్క స్థాయిని పెంచుతుంది, మరి మర్యాద మనిషి విలువను పెంచుతుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ అంటున్నారు, నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం బొబ్బిలి పులి చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నీ నటన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు థర్స్డే, గురువారం కదా, కాబట్టి గురు శిష్యులకు సంబంధించి ఒక చక్కని స్టోరీ తెలుసుకుందాం. మరి ఒక నదికి రెండు వైపులా ఒడ్లు ఎంత అవసరమో మనిషికి నీతి నియమాలు కూడా అంతే అవసరం. అంతే కదండి. అంటే ఒక నది ఉందనుకోండి, ఆ నదికి రెండు వైపులా అటు ఇటు కూడా ఒడ్డు అనేది ఎంత అవసరమో మనిషికి నీతి నియమాలు కూడా అంతే అవసరం. మరొక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. మరి అతను చాలా తెలివైనవాడు, కానీ అతనికి కొన్ని ప్రశ్నలు మదులు మెదులుతూ ఉండేవి. మరి మనిషి కూడా ఇతర జీవుల్లాగా స్వేచ్ఛగా తిరగచ్చు కదా, మనిషికి ఇన్ని నియమాలు ఎందుకు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు, ఆచారాలు ఎందుకు, కట్టుబాట్లు ఎందుకు, ప్రతి చోట ఒకేలా స్వేచ్ఛగా ఉండకూడదా అని. ఒకరోజు అతను గ్రామంలోని ఒక వృద్ధజ్ఞాని ఆచార్యుడి వద్దకు వెళ్ళాడు. మరి గురుగారు, నాకు ఒక సందేహం ఉంది అన్నాడు రాము. అడుగునాయనా అన్నారు ఆచార్యులు. మరి మనిషి తన ఇష్టం వచ్చినట్లు ఉండటంలో తప్పేంటి, 84 లక్షల జీవులు తమ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాయి, ఒక్క మనిషి అన్నింటికీ కట్టుబడి ఉంటున్నాడు ఎందుకు అంటున్నాడు. అంటే ఎన్ని ఆచారాలు అలవాట్లు నియమాలు నిబంధనలు ఎందుకు అని అడిగాడు. దానికి ఆచార్యులు చిరునవ్వు నవ్వి, సరే ఈరోజంతా కూడా నాతో ఈ ఒక్కరోజు గడుపు, నీ ప్రశ్నకు మాటలతో కాదు జీవితంతోనే సమాధానం చెప్తాను అన్నారు గురువుగారు. ఇక మొదటి పాఠం ఏంటి, బాత్రూంలో ఎలా ఉంటాం అని అడిగాడు. మరి ఉదయం ఆచార్యుడు రామును ఇంటి బాత్రూం దగ్గరకు తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళి, ఇది బాత్రూం కదా, మరి ఇక్కడ మనిషి శరీర అవసరాలు తీర్చుకుంటాడు, ఇక్కడ ఉండే విధానం వేరు అన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత అడిగారు, ఇప్పుడు నువ్వు బాత్రూంలో ఉన్నట్లే ఇంటి మధ్యలో ఉండగలవా అని. రాము వెంటనే, అదెలా సాధ్యం గురుగారు, బాత్రూంలో చేసే పనులు బాత్రూంలోనే చేయాలి, వాటిని ఇంటి మధ్యలో చేయకూడదు కదా అన్నాడు. ఆచార్యులు నవ్వారు, సరే అదే మొదటి నియమం నాయన, ప్రతి స్థలానికి ఒక మర్యాద అనేది ఉంటుంది, ప్రతి పనికి ఒక సరైన స్థానం ఉంటుంది అని. ఇక రెండో పాఠం, మరి ఇంట్లో ఉన్నట్లు సమాజంలో ఉండగలమా అంటే. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఇంట్లో కూర్చున్నారు. రాము సౌకర్యంగా కూర్చున్నాడు, కాళ్ళు చాచి తనకు నచ్చినట్లు మాట్లాడాడు. ఇక ఆచార్యుల వారు అడిగారు, మరి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా, నీవు సౌకర్యంగా ఉన్నావు కదా అని చెప్పి. అవును గురువుగారు అన్నాడు. అదేవిధంగా నీవు గ్రామ సభకు వెళ్ళి కూర్చుంటావా, పెద్దల ముందు గురువుల ముందు కార్యాలయంలో ఇలా ఇంట్లో ఉన్నట్లే మరి మాట్లాడతావా అని. రాము కొద్దిసేపు ఆలోచించాడు. లేదు గురువుగారు, అక్కడ ఇతరులను గౌరవించాలి, మన మాటకు ఒక పద్ధతి ఉండాలి అని. ఎందుకు అని అడిగారు ఆచార్యులు. మరి ఎందుకంటే అక్కడ నేను ఒక్కడిని కాదు కదా, నాతో పాటు చాలామంది ఉంటారు. అదే అన్నారు ఆచార్యులు. మరి ఇంట్లో మనకి స్వేచ్ఛ ఎక్కువ, కానీ సమాజంలో మన స్వేచ్ఛతో పాటు ఇతరుల గౌరవం కూడా ఉంటుంది. అందుకే సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం చెయ్యాలి ఎక్కడ ఏం చేయకూడదు అనే కొన్ని పద్ధతులు అవసరం. వాటిని మనం ఆచారాలు అలవాట్లు నియమాలు నిబంధనలు అని పిలుస్తాము అన్నారు. ఇక మూడో పాఠం, మరి సమాజంలో ఉన్నట్లు ధ్యానంలో ఉండగలమా. మరి సాయంత్రం ఆచార్యులు రామును ఒక నిశ్శబ్దమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేద్దాం అన్నారు. ఇద్దరు కూర్చున్నారు. రాము కళ్ళు మూశాడు. కానీ కొద్దిసేపటికే అతని మనసులో అతను ఏమనుకున్నాడు, నేను రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నాకేమన్నారు, నా పేర్ల గురించి సమాజం ఏమనుకుంటోంది అని ఆలోచనలు పరుగులు తీశాయి. మరి కొద్దిసేపటి తర్వాత ఆచార్యులు అడిగారు, ఏమైంది ధ్యానం కుదిరిందా అని. లేదు గురువుగారు, మరి మనసు కాస్త అంత సమాజంలో తిరుగుతోంది అన్నాడు రాము. అప్పుడు ఆచార్యులు వారు అన్నారు, ఇదే మూడవ పాఠం, మరి బాత్రూంలో శరీరానికి ఒక విధానం, ఇంట్లో కుటుంబానికి ఒక విధానం, సమాజంలో ప్రవర్తనకి ఒక విధానం, ధ్యానంలో మనసుకు మరో విధానం. సమాజంలో నీవు అనేక మందితో సంబంధం పెట్టుకుంటావు, అక్కడ మాటలు పనులు బాధ్యతలు ఉంటాయి, కానీ ధ్యానంలో

నీవు బయట ప్రపంచం నుండి కొద్దిసేపు వెనక్కి రావాలి. అక్కడ నీవు ఇతరులు చూడటానికి కాదు, నిన్ను నీవు చూడటానికి కూర్చుంటావు. ఆచారాల అసలు అర్థం అని చెప్పన్నాడు. రాము అడిగాడు, అంటే గురుగారు ఆచారాలు కేవలం కట్టుబాట్లా అని. కాదనైనా అన్నారు ఆచార్యులు. అంటే సరైన ఆచారం మరి మనిషిని బంధించడానికి కాదు, సరైన స్థలంలో సరైన విధంగా జీవించడం నేర్పడానికి అంటూ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మరి ఏంటా ఉదాహరణ అది కూడా తెలుసుకుందాం. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదనకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక పురాణ గాథలు, రియల్ స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి అంటున్నారు. మరి చక్కటి కార్యక్రమాలను సమర్పిస్తున్న విజయ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మాకు షిరిడి సాయి మహత్యం జుండి హే పాండురంగా పండరినాథ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరి అలానే చక్కని టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరైన ఆచారం మనిషిని బంధించడానికి కాదు, సరైన స్థలంలో సరైన విధంగా జీవించడం నేర్పడానికి అంటూ ఒక ఉదాహరణ చెప్పారు అని చెప్పుకున్నాం కదా. మరి ఏంటంటే, చెప్పులు చాలా అవసరం, కానీ వాటిని దేవాలయంలో లేదా ఇంట్లో పూజా స్థలంలోకి తీసుకు వెళ్ళకపోవడం ఒక పద్ధతి. ఆ చెప్పులు చెడ్డవి కాబట్టి కాదు, ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉంది కాబట్టి. అలానే మాటలు కూడా, స్నేహితుడితో మాట్లాడే మాటలు వేరు, పెద్దలతో మాట్లాడే మాటలు వేరు, చిన్నపిల్లలతో మాట్లాడే మాటలు వేరు. ప్రేమ ఒకటే కావచ్చు, కానీ దానిని వ్యక్తపరిచే పద్ధతి పరిస్థితిని బట్టి మారుతుంది. మరి నిబంధనలు ఎందుకు అంటూ అడిగాడు రాము. అయితే ఈ నిబంధనలు మన స్వేచ్ఛను తగ్గిస్తాయా అని ఆచార్యుడు ఒక నది దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ నదిని చూడు, దీనికి రెండు ఒడ్డులున్నాయి. ఆ రెండు ఒడ్డుల వల్లే నీరు ఒక దశలో ప్రవహిస్తుంది. మరి ఆ ఒడ్డు అనేది లేకపోతే నీరు ఎటు పడితే అటు వ్యాపిస్తుంది అంటూ అప్పుడు రాముకు అర్థమైంది. మరి ఆచార్యులు చెప్పారు, నియమం మనిషికి గోడ కాదు, దిశ. రహదారికి ట్రాఫిక్ నియమాలు అవసరం, పాఠశాలకు క్రమశిక్షణ అవసరం, కుటుంబానికి బాధ్యతలు అవసరం, సమాజానికి న్యాయం అవసరం, శరీరానికి ఆరోగ్య నియమాలు అవసరం, మనసుకు సంయమనం అవసరం, ధ్యానానికి నిశ్శబ్దం అవసరం. నియమం లేకుండా స్వేచ్ఛ ఉంటే అది కొన్నిసార్లు అస్తవ్యస్తంగా మారుతుంది. సంయమనం ఉన్న స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ. మరి నాలుగు స్థలాలు, నాలుగు స్థితులు. ఆచార్యులు చివరిగా రాముకి ఇలా చెప్పారనమాట. మొదటిది బాత్రూమ్, అంటే ఇది శరీరానికి సంబంధించిన స్థలం. అక్కడ శుభ్రత, గోప్యత అవసరం, ప్రధానమైనవి. రెండు ఇల్లు, ఇది కుటుంబానికి సంబంధించిన స్థలం. అక్కడ ప్రేమ, స్వేచ్ఛ, బాధ్యత ప్రధానమైనవి. ఇక మూడవది సమాజం, ఇది అనేక మంది కలిసి జీవించే స్థలం. అక్కడ మర్యాద, గౌరవం, బాధ్యత ప్రధానమైనవి. ఇక నాలుగవది ధ్యానం, ఇది అంతరంగానికి సంబంధించిన స్థలం. అక్కడ నిశ్శబ్దం, ఏకాగ్రత, ఆత్మ పరిశీలన ప్రధానమైనవి అంటూ రాముకు కలిగిన జ్ఞానం. ఇక ఆ రోజు చివరికి రాము ఆచార్యుల వద్ద పాదాల వద్ద కూర్చుని అడిగాడు, మరి గురుగారు, ఇప్పుడు నాకు అర్థమైంది, బాత్రూంలో ఉన్నట్లు ఇంట్లో ఉండలేం, ఇంట్లో ఉన్నట్లు సమాజంలో ఉండలేం, సమాజంలో ఉన్నట్లు ధ్యానంలో ఉండలేం. ప్రతి స్థలానికి ఒక విధానం ఉంది, ప్రతి సందర్భానికి ఒక మర్యాద ఉంది, ప్రతి సంబంధానికి ఒక బాధ్యత ఉంది. అందుకే మన జీవితంలో ఆచారాలున్నాయి, అలవాట్లున్నాయి, నియమాలున్నాయి, నిబంధనలున్నాయి. ఆచార్యులు అవును నాయనా అన్నారు. మరి నియమాలు లేని జీవితం స్వేచ్ఛగా కనిపించవచ్చు, కానీ సరైన నియమాలతో నడిచే జీవితం మాత్రమే సమతుల్యంగా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవడమే జ్ఞానం, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే వివేకం, ఎక్కడ ఆగాలో తెలుసుకోవడమే సంయమనం, ఎక్కడ మనసును లోపలికి తిప్పాలో తెలుసుకోవడమే ధ్యానం. అందుకే మనిషికి ఇన్ని ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట గురువుగారు. లిజనర్స్, మరి గురు శిష్యులకు సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం.

అండి. మరలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి అడ్వాన్స్గా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి అశోక చక్రవర్తి చిత్రం నుండి ఎందరూ మహానుభావులు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఊర్మిళా ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను. పాడతాను, పాడి తీరుతాను.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే విశాఖపట్నం అపురూప స్నేహమాల సభ్యులంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు అపురూప స్నేహమాల గ్రూప్ సభ్యురాలైనటువంటి లలిత వశిష్ఠ గారు మరి అకాల మరణానికి చింతిస్తూ మంచి కుటుంబ చిత్రం నుండి త్యాగశీలి బొమ్మ మహిళ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి తప్పకుండానండి, లలిత వశిష్ఠ గారి అకాల మరణానికి చింతిస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ ఏమంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన శ్రోతలందరికీ సోదరులందరికీ నమస్తే అంటున్నారు. మరి వర్షాలు లేక జనాలు అల్లల్లాడుతున్నారు. మన రైతులు వర్షాలు పడితే పంట వస్తుంది, తినే ధాన్యం మనకు వస్తుంది, వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వర్షాలు పడాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాము అంటున్నారు. ఈ సందర్భంగా డాడీ మూవీ నుంచి వాన వాన వెన్నెల వాన ఈ చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి. ఏమంటారు? తప్పకుండా మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మహబూబ్ నగర్ నుండి పిల్లిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నమస్తే అండి, మరి రోజు మా అల్లుడు రామకృష్ణ గారు మరి 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.

ఆశిస్తూ అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అల్లుడు గారైనటువంటి రామకృష్ణ గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి రామకృష్ణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నిన్న గ్రామం నుండి సోపరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. సెప్టెంబర్ 10 మరి ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంటున్నారు. జీవితం సమస్యల తోరణం, సమస్యలతో రణమీ జీవితం. సమస్యలు లేని మనిషే లేడు, పరిష్కారం లేని సమస్య ఉండదు. సృష్టిలో ఏ జీవి ఆత్మహత్యకు పాల్పడదు. తెలివిగల మనిషి బలవన్మరణానికి పాల్పడటం శోచనీయం. శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు అనేది సామెత. జీవితంలో సుఖ సంతోషాలు ముఖ్యమైనవి, ఆయుష్ సుఖ సంతోషాల కంటే ముఖ్యమైనది. సముద్రంలో అలలెంత సహజము, జీవితంలో సమస్యలు అంత సహజమే. ఎవరి స్థాయిలో వారికి కష్టాలు సహజం. అవివేక ఆలోచనలకు అడ్డుకట్ట వేసి వివేకవంతమైన ఆలోచనలు చేస్తే అంతా అభ్యుదయమే. బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు అన్న తిక్కన మహాకవి మాటలు అక్షర సత్యాలు కావాలి అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి ఈరోజు విజయ్ దేవరకొండ ఖుషి మూవీ నుంచి ఆరాతి అనే సాంగ్ ప్లే చేయమంటున్నారు. అలానే ఈరోజు సింగర్ చిన్మయ్య పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి సింగర్ చిన్మయ్య గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం కదండి. అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ బెంగళూరు నుండి జయలక్ష్మి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మాకు హలో బ్రదర్ మూవీ నుంచి ప్రియ రాగాలి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలాని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి హేమలత గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఇంద్ర మూవీ నుంచి ఒక వాన పాటను అయితే మా కోసం ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలాని మరి రోజు విశాఖపట్నం అపురూప స్నేహమాల గ్రూప్ సభ్యురాలైనటువంటి మరి లలితా వశిష్ఠ గారి అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తారుమారు క్షవరం కథ వింటారు. రాంబాబు గారు, "బేగి రాండి బాబు, జాగు సేయమాకండి" అంటూ అలనాటి ఆ హనుమంతుడు ఆ రాముణ్ణి పిలిచినట్లు పిలిచాడు హనుమంతు. అఫ్కోర్స్ ఈ హనుమంతు పిలుపులో ఆ హనుమయ్య భక్తి ఆర్తీలేవు, సరికదా? కొంచెం కోపం, మరికొంచెం చిరాకు. ఎట్టకేలకు ఆ రాంబాబు గారు లోపల నుంచి బయటకొచ్చారు. ఆ రాంబాబు గారు ఎట్టా వచ్చారయ్యా అంటే ఒక చేతిలో మాటేసిన పాత ఇత్తడి చెంబుతో నీళ్లు, మరో చేతిలో పాత పీట చెక్క పట్టుకుని వచ్చారు. అట్టా వచ్చిన ఆ రాంబాబు గారు ఎట్టా ఉన్నారయ్యా అంటే కంపలాగా పెరిగిన జుట్టుతో జుట్టు పోలిగాడలాగున్నాడు. ఎర్ర మొలతాడు సందుల్లోంచి మోకాళ్ల కిందకు జారుతున్న మురికి కాకీ నిక్కర్తో ఉన్నాడు. పైన వేసుకున్న చొక్కా విప్పేసున్నాడు. బొద్దుగా మొద్దుగా డుంబులా ఉన్నాడు. పిచ్చుకుల గూడులాగా ఉన్న రాంబాబు జుట్టువంక చూసిన హనుమంతు గతుక్కుమన్నాడు. అతని ముసలిగుండె బితుక్కుమంది. చిన్న సానరాయి మీద కత్తి నూరుతూ మాసికలేసిన తన పొదిలోంచి కత్తిరింపు పరికరాలను ఒక్కొక్కటే బయటకు తీశాడు. నీళ్లను వాడే జర్మన్ సిల్వర్ బొచ్చ, అదే సిల్వర్ తువ్విన, చేతివేళకు వరిపిడి తగలకుండా కట్టిన మురికి దారాల కత్తెర, కళాయిపోయి మసకబారిన అద్దం, అరిగిపోయిన బ్రషు, పాతగుడ్డ పీడికలు గట్రా, భుజం మీద ఎర్ర తువ్వాల్ని నడుముకు చుట్టుకుని హనుమంతు క్షరక్రియకు సిద్ధమయ్యాడు. అది మేనెల, మండు వేసవికాలం. బయట ఎండ చిటపటలాడుతోంది, కాని మా లక్ష్మమ్మగారి గొడ్ల సావిడిలో మాత్రం చల్లగానే ఉంది. కాకపోతే ఆసింటున్న పెంటకుప్పలోంచొస్తున్న పేడవాసన మాత్రం ముక్కు పొట్టాలను ఆదరగొడుతూ ఉంది. దాదాపు 60-65 సంవత్సరాల తర్వాత ఈ భూప్రపంచంలోని భూతల స్వర్గమని కొనియాడబడుతూ ఇంటయ్యా ఐటీ వలస పక్షులు వాలే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రమైన న్యూజెర్సీలోని ఒకనక టౌన్షిప్లో ఒకనక డూప్లెక్స్ హౌస్లో అమెరికాలో ఆగస్ట్ నెలలో వచ్చే వేసవి కాలంలో ఒకనొక సండే మిట్ట మధ్యాహ్నపు వేళ, "డాడీ, వాడివే కమ్ ఎర్లీ" కొంచెం విసుగ్గా, కొంచెం చిరాగ్గా కొడుకు పిలుస్తున్న పిలుపుకు "వచ్చే వచ్చే" అంటూ ఆ డాడీ వచ్చాడు. ఆ వచ్చిన డాడీ ఎట్టా ఉన్నాడయ్యా అంటే శంకుమార్కు గళ్లలుంగేని పైకెగ్గట్టుకుని చొక్కా విప్పేసి ఎండుకుపోయిన బోరతో జారిపోయిన కండలతో చేతిలో నీళ్ల మగ్గు పట్టుకుని దట్టంగా పెరిగిన ముగ్గు బుట్టలాంటి తెల్లటి జుట్టుతో ముసలి పోలిగాడులా ఉన్నాడు. అట్టా వచ్చిన నా వంక మబ్బై మురారి వింతగా చూస్తూ చేతిలో ఆ నీళ్ల మగ్గేం డాడీ అన్నాడు. "నాకు క్షవరం చేస్తానన్నావు కదరా మురారి, చేస్తానంటే మాత్రం నీళ్ల మొగ్గు ఎందుకు డాడీ? ఇదేం మీ చిన్ననాటి నూజివీడు అనుకుంటున్నారా? అమెరికా. నీకోసం ఇదిగో ఈ చైర్ వేసా, దీని మీద కూర్చో. షర్టు పిసావెందుకు? ఈ యాప్రన్ వేసుకో" అన్నాడు. "అవునవును, ఇది మా నూజివీడు కాదు, మా ఇంటి గొడ్ల సావిడీ కాదు. ఇక్కడ పేడకంపు కొట్టే ఆ పెంట కుప్పలేదు. నాకు క్షవరం చెయ్యబోయేది ఆ హనుమంతు కాదు, సాక్షాత్తు నా కన్న కొడుకు మురారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్." రకరకాల సువాసనలు వెదజల్లుతూ చుట్టూత నిలువటెత్తు అద్దాలతో సిల్క తెరలతో కాళ్ల కింద మెత్తటి ఎర్రటి మక్మల్ తెవాచీతో అటూ ఇటూలాగే అద్దాల మాటున తడతడలాడే పింగాణి స్నానాల తొట్టెలో ఏకకాలంలో శీతలోష్ణ జలధారలు వచ్చే ఈ టాయిలెట్ కం బాత్రూం ఇంద్రలోకానికి బెత్తడు దూరంలో ఉన్నట్లుంది. మా మురారి తన మోడ్రన్ హెయిర్ క్లిప్పర్స్ కిట్ని ఓపెన్ చేస్తూ, "డాడ్, నీకెలాంటి కటింగ్ చేయమంటావు? అమెరికన్ క్లోజ్ కట్టా, మిలిటరీ కట్టా, ఇండియన్ కట్టా, మన ఆంధ్ర కట్టా?" అన్నాడు. "నాకే కట్టు వద్దురా బాబు, ఘాట్లు పెట్టకుండా

కట్లు కట్టుకోకుండా ఉంటే చాలు. 4 నెలల క్రితం నేనే కట్లో మీ అమెరికాలో అడుగు పెట్టాను, ఆ కట్టే చేరా బాబు దీనంగా దీగులుగా అన్నాడు. నువ్వేం భయపడమాకు డాడీ, నువ్వు ఊరికే అలా కూర్చో, నేనెలా తయారు చేస్తాను నువ్వే చూస్తావుగా, నీకు మళ్ళీ యూత్ఫుల్ లుక్ తెప్పిస్తా అంటూ ధైర్యం చెప్పాడు. నా లుక్ నాకుంటే చాలు. అవునరా మురారి, నీవసలు కటింగ్ పని ఎట్టా నేర్చుకున్నావో అది

ఐటీ ఉద్యోగాలకు మొదటిసారిగా అమెరికాలో అడుగుపెట్టారు. ఆ దళార్లు వీళ్లుండటానికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. అందులో ఉంటూ వాళ్లు పంపించే ఇంటర్వ్యూలకు వెళుతుండేవాళ్లు. దళార్లు ఇచ్చిన వంట సామాగ్రితో మెయింటెనెన్స్ మనీతో వీళ్లు సెల్ఫ్ కుకింగ్ చేసుకునేవాళ్లు. కడుపులు కాల్చుకోకుండా ఎట్టాగో చేతులు కాల్చుకునేవాళ్లు. మరి సాదరు డబ్బులకు కూడా కటకటలాడే పరిస్థితి. ఏదున్నా లేకపోయినా జుట్టు పని జుట్టుదే. మన చుట్టంలాగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంటే రోజురోజుకు పెరుక్కుంటూ పోయింది. దానాదీనా వీళ్ల జుట్టు పోలిగాడి వేషాలు, బుట్ట క్రాఫింగ్లు చూసి వీళ్లను ఇంటర్వ్యూలు చేసే అమెరికన్లు ఎగతాళిగా నవ్వుతుండేవాళ్లు. వీళ్ల నగుబాట్లు, జుట్టు అగచాట్లు చూసి వీళ్ల దళార్లు వీళ్లకొక హెయిర్ కటింగ్ క్లిప్పర్ కిట్ కొనిచ్చి, మీరొకళ్ళ జుట్టు ఒకళ్ళు గురుక్కోండిరా బాబులు అన్నారట. అదిగో అప్పుడే అట్లా ఈ క్షుర విద్యలో అలు దిద్దడం నేర్చుకున్నారు. తర్వాత వీళ్లకు స్థిరమైన ఉద్యోగాలొచ్చి సొంత ఊళ్ళు నుంచి పెళ్లాం పిల్లల్ని తీసుకొచ్చి కాపురాలు పెట్టినా ఆర్థికంగా నిలదొక్కున్నా ఆనాడు అలా నేర్చుకున్న ఆ విద్యను వీళ్లు వదిలిపెట్టలేదు. అమెరికన్ కటింగ్ సెలూన్స్లో అడుగుపెట్టలేదు. ఇక సెలూన్స్కెళితే వాళ్ళకిచ్చే టిప్తో కలిపి ట్రిప్ ట్రిప్కి 15 నుంచి 20 డాలర్లు క్షవరమైపోతాయి. చూస్తూ చూస్తూ వెధవ క్షవరానికి 1000 రూపాయలు పోయడానికి మన వాళ్ళెవ్వరికి ఒప్పదు కాక ఒప్పదు. అందుకే అమెరికాలో ఉంటున్న మన వాళ్లు చాలామంది నెలకొకసారి క్షురకుల పాత్రను ధరిస్తూ ఉంటారు. మన సినిమా పరిభాషలో ఆ పాత్రలో జీవిస్తూ ఉంటారు. నెలకొకసారి వీళ్ళకిదొక ఆట విడుపు పొదుపును. వాడు చెప్పిన ఈ సోదంతా ఓపిక్క విని, అవును మురారి, నీ పిల్లలకు నువ్వు ఈ క్రాఫింగ్ చేస్తావు, మరి నీకెవరు చేస్తారు అని అడిగాను. వాడు ముసిముసిగా నవ్వుతూ, ఇంకెవరు డాడీ, మీ కోడలి పిల్లుందిగా, మామూలుగానే నాకు క్షవర కళ్యాణం చేయడంలో దాన్ని అందివేసిన చెయ్యి, తనకిదొక పనా, కొంపతీసి తన పెళ్ళం ఆ దరిదాపుల్లో లేదు కదా అని అటు ఇటు చూశాడు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై జాబ్, ఇక నువ్వు లేవచ్చు డాడీ, లేచి అద్దంలో చూసుకో, ఏవైనా ఎక్కువ తక్కువలుంటే ఇప్పుడు సరిచేస్తా, రిలీఫ్గా వళ్ళు విరుచుకుంటూ అన్నాడు. నడుం పట్టుకుపోయిందిరా అబ్బాయి, కూచుని కూచుని లేవలేక లేస్తుంటే మావాడు నాకు చెయ్యందించాడు. కష్టం మీద లేచి నిలబడి చుట్టూతా ఉన్న అద్దాల్లో చూసుకున్నాను. ఓర్ నాయనో, ఎవడి మగధీరుడు, నవయవ్వనుడు, నా నెత్తి మీద తెల్లటి ముగ్గుబుట్ట కాస్త పోయి నల్లటి నేరుడు పండ్ల తట్టవచ్చు కూర్చుంది. నన్ను మాటల్లో పెట్టి ఎప్పుడు వేశాడో ఈ మురారి నా జుట్టుకు రంగేసేశాడు. ఇప్పుడు నా జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. హెయిర్ డై చేస్తే మనం ఇంత స్మార్ట్గా ఉంటామన్నమాట. అద్దంలో అలా చూసుకుంటూ ఉంటే నట్టులు జామైపోయిన వెన్నపూసలోకి చుయి చుయి మంటూ ఏదో యూత్ పవర్ పైపైకి పాకుతున్నట్లనిపిస్తోంది. గొంతులోకి కులాసాగా కోనిరాగమేదో తన్నుకొస్తోంది. అద్దాల్లో రకరకాల యాంగిల్స్లో నా ముఖాన్ని చూసుకుంటూ కొంగొత్తగా కనిపిస్తున్న నా ముఖ సౌందర్యానికి మునిసిపోతున్నాను. అద్దంలో చూసుకుంటూ అట్ట నిలబడిపోయేవేట్రా యాప్రాసి ముఖంవడా, ఉలిక్కిపడి అటు ఇటు చూశాను. అమ్మో, ఇది మా అమ్మ పొలికేక, చూసుకుంది చాలు, ఆ పీటా చెంబు తీసుకెళ్లి నూతి దగ్గర పడై ఆనక ఓ చాలుడు నీళ్లు పోసి శుద్ధి చేస్తా. అయ్యో అయ్యో, ఇంట్లోంచి వస్తున్నావేంట్రా దౌర్భాగ్యుడా, సందులోంచి తగలడు, ఇందా ఈ డబ్బు తీసుకెళ్లి ఆ హనుమంతుకివ్వు, చెయ్యి కిందెట్టు, నన్ను తాకద్దురా అప్రాచుడా, గొడ్లపాకచూరులో చీపురుంది, ఆ హనుమంతుని ఆ చెండలమంతా ఊచి అక్కడ శుభ్రం చేయమను. అదంతా నువ్వుడుస్తున్నావేంటి డాడీ, లీవిట్టుమి, నేనా పాలిథిన్ షీట్ని ఆ పళంగా తీసుకెళ్లి ట్రాష్లో పడేస్తా, నువ్వూరుకో, నేనున్నానుగా, నేను చేస్తాగా, నువ్వు బాత్ టబ్లోకెళ్ళి షవర్ తిప్పుకుని హాయిగా స్నానం చేసిరా అంటూ మా అబ్బాయి నా కడ్డు తగిలేటప్పటికీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకొచ్చా. నేను స్లైడింగ్ డోర్ని పక్కకు లాగి జాగ్రత్తగా మెల్లగా పింగాణి టబ్లోకి కాలిపెట్టాను. హాట్ వాటర్ షవర్లోంచి వేడినీళ్ల జల్లు, మళ్లీ పాత జ్ఞాపకాల చిరుజల్లు. మెట్ల దిగివస్తున్న ఈ మగధీరుణ్ణి నోరెళ్ల పెట్టుకుని చూస్తున్న మా పిచ్చి సోందేవమ్మ కలికాలం సుమి దీర్ఘం తీస్తూ దవడలు నొక్కుంది. ఆ రోజు సాయంకాలం నేను మా మురారి వారాంతపు సరుకుల కొనుగోలకు సబ్జీ మండికెళ్ళాం. తన ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మురారి కార్ల పార్కింగ్ దగ్గరే ఆగిపోయి అతనితో మాట్లాడుతున్నాడు. నేనా కాంప్లెక్స్లో ఉన్న వివిధ షాపుల్ని చూసుకుంటూ కారిడార్ వైపు నడిచాను. 7:30 దాటుతున్నా ఇంకా ఎండగానే ఉంది. ఆకాశంలో ఒకే చోట నిలిచిపోయిన మబ్బుల గుంపు.

0: తేలిగ్గా కూర్చుని నెమ్మర్లేస్తున్న ఆవుల మందలాగుంది. కారిడార్లో నిలబడి నేను వాటినే చూస్తున్నాను. ఇంతలో ఒక ఆయన నా వంక చూస్తూ నన్ను దాటుకుంటూ పోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి నా దగ్గరకొచ్చాడు. మన తెలుగు ముఖమే, నాలాగే వయోవృద్ధుడు. సార్, మిమ్మల్ని ఎక్కడో చూశానండి, బాగా తెలిసిన ముఖం, మీదేవురండి అన్నాడు. నాకు కూడా ఆయన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లే ఉంది. మా ఊరి పేరు చెప్పాను. ఆయన సంభ్రమంగా మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను మా నూజివీడాయనలా ఉన్నారని. నేను మీకు తెలియకపోవచ్చు, మీరు మాత్రం నాకు బాగా తెలుసు. స్కూల్లో నేను మీకు 2 ఏళ్ల జూనియర్ని, మిమ్మల్ని అందరూ రాంబాబు అనేవాళ్ళు అన్నాడు. నేనిలా కనిపించడం అతనికి ఆనందదాయకంగా ఉన్నట్లుంది. ఆపకుండా గలగలా మాట్లాడుతూ ఉన్నాడు. తను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేసి 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యట. వాళ్ళ అబ్బాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నట్ట. మాలాగే అమెరికా చూడటానికి వచ్చారట. నేనతను అడుగుతున్న దానికి పొడి పొడిగా సమాధానాలు చెప్పడం చూచి, మీరు నన్నింకా సరిగ్గా గుర్తుపట్టనట్లేదు, నాకంటే మీకు మా ఫాదర్ బాగా తెలుసుంటాడు, మీకు చిన్నప్పుడంతా హెయిర్ కటింగ్ చేసిన మంగలి హనుమంతు మా ఫాదరే అన్నాడు. ఓ మై గాడ్, ఎంత ప్లెజెంట్ సర్ప్రైజ్! ఈరోజు ఎంత విచిత్రమైన రోజు! ఈవేళంతా నా బాల్య స్మృతుల్లో మెదిలిన ఆ హనుమంతు తనయుడైతను ఇది కాకతాళీయమా లేక భేతాళీయమా? నన్నిలా దిగ్భాంతిలో ఉంచి నేనింకా తేరుకోకముందే, వస్తానండి, మా అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నాకు హెయిర్ కటింగ్ చేయించడానికి సెలూన్కి తీసుకొచ్చాడు, ఓకే బాయ్ అంటూ హెయిర్ డ్రెస్సర్ షాప్ ముందు నిలబడిన కొడుకు వైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తారుమారు క్షవరం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. సుందరగిరిపై కులవతీరిన శ్రీ లక్ష్మీ నారసింహుని ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన దివ్య పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. స్మార్ట్ ఆగమనాన్ని అనుసరించి గడిచిన 3 రోజుల పాటు దివ్య పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఉదయం ఆలయ యాగశాలలు, హోమాలు, పవిత్ర విసర్జన, శాంతి కళ్యాణంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ ఉత్సవాల్లో నరసింహ ఉపాసకులు కొచ్చెర్లకోట నరసింహ గురూజీ పాల్గొన్నారు. యువత్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారి ఆలయ అనివేటి మండప ఆవరణలో ఈ నెల 11న సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో త్రినాథరం తెలిపారు. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో ఆ రోజు ఉదయం 9:30 నుంచి ఉచితంగా పూజలు జరిపించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు తమ పేర్లను స్థానిక పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రంలో, ఆలయ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. మావళ్ళమ్మ హుండీని లెక్కించగా 3,02,96 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 16 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారం భక్తులు సమర్పించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి, నాగేష్, దేవాదాయ శాఖ తనిఖీదారు సాయికుమార్ పర్యవేక్షణలో లెక్కించారు. మహాత్మాగాంధీ 158వ జయంతిని పురస్కరించుకుని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ఆన్లైన్ చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకొరి ప్రసాదరాజు తెలిపారు. మహాత్మాగాంధీ సత్యం, అహింస విధానాలు, నేటి పరిస్థితులు అనే అంశంపై డ్రాయింగ్ షీట్పై చిత్రాన్ని వేసి క్యాప్షన్ రాసి స్కాన్ చేసిన ఫోటోను ISPEducation@gmail.com అనే చిరునామాకు ఈ నెల 20వ తేదీలోగా పంపాలని కోరారు.

0: చిత్రంపై హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు. విజేతలకు అక్టోబర్ 2న బహుమతులు అందజేస్తామన్నారు. మండలంలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఈడి వ్యాన్ ద్వారా ప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. హెచ్ఐవి నివారణ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పేకేరు, రేలంగి, కావలిపురం, ఇల్లిందలపర్రు, ఇరగవరం తదితర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు వెంకట్రావు, మూర్తి, ఆశా వర్కర్లు ప్రజలకు హెచ్ఐవిపై అవగాహన కల్పించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజమండ్రి వ్యవసాయ కళాశాల విద్యార్థులు కొడమంచిల్లో రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులన కార్యక్రమం పేరిట గ్రామం భౌగోళిక పరిస్థితులు, నీటి వనరులు, మౌలిక వసతులను పటం ద్వారా రైతులకు వివరించారు. పంటల వారి సమస్యలను, పంటక కాలాలను, గ్రామానికి అనుకూల రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు అను, అపర్ణ, లీలామాధురి, శ్రీనిధి ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎం కృష్ణాజీ, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ శ్రీనివాస్, స్థానిక రైతులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించడంపై శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చిరకవర రంగసాయి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తోట సీతారామలక్ష్మి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణేష్ విగ్రహాలను పూజించాలన్నారు. వద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, గొలగాని రమేష్, అల్లూరి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. మేడపాడు పీహెచ్సీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లను బుధవారం జిల్లా వైద్యాధికారి సిహెచ్ భాగ్యలక్ష్మి అందజేశారు. డాక్టర్ కోసూరి రామకృష్ణ, ఆనందరాజ్ పోషకాహార కిట్లను సమకూర్చారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గుడాల హరిబాబు, షేక్పీర్ సాహెబ్, డాక్టర్ అశ్విని, డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్, కటారి నాగేంద్ర కుమార్, కానూరి ప్రభాకర్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జీవితం మానవాళికి జ్ఞాన దీపమని ఆలయ కమిటీ కన్వీనర్ బైరబోయిన మల్యాద్రి యాదవ్ అన్నారు. గణపవరం శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారంతో ముగిశాయి. కోలాట నృత్యాలు, అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తణుకు జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి ఉందుర్తి ఫౌండేషన్ 15,000 రూపాయల విరాళం అందజేశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఫ్రీజర్ బాక్స్ అమర్చడానికి బుధవారం ఈ మొత్తం అందించినట్లు చెప్పారు. ఉందుర్తి ఫౌండేషన్ నిర్వాహకులకు పలువురు ధన్యవాదాలు తెలిపారు. శ్రావణమాసం మాస శివరాత్రి సందర్భంగా పంచారమ క్షేత్రం గురుపొడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి చామంతి పుష్పాలతో అర్చన, సహస్రనామ పూజ చేశారు. నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించిన సౌత్ జోన్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో భీమవరం పట్టణానికి చెందిన సయ్యద్ సుబాన్ సత్తుచాటారు. రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించారు. తద్వారా ఏడాది డిసెంబర్లో ఢిల్లీలో నిర్వహించే జాతీయ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పలువురు అతన్ని అభినందించారు.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా

మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.

0: నందుకో
1: ఏదో ఏదో తకిలిగింత కలిగి నందుకు.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రశాంతత, నిదానం సంగీత సాధకుల లక్షణం. అయితే దూకుడు, వేగం రేసర్ల స్వభావం. ఈ రెండు ఒక్కరిలోనే ఉండటం చాలా అరుదు. అలాంటి అమ్మాయే 21 ఏళ్ల శ్రవంతిక లక్ష్మి. గాయని, రేసర్ మాత్రమే కాదు, లెవిటాస్ కప్ పేరుతో సింగిల్ మేక్ రేసింగ్ ఛాంపియన్షిప్ కు నెలకొల్పింది. ఆసక్తి ఉన్న యువ రేసర్లని ప్రోత్సహిస్తోంది. ఈమెది కోయంబత్తూరు. తండ్రి శ్యామ్ కుమార్, తల్లి సంగీత. 5 ఏళ్ల వయసు నుంచే సంగీతాన్ని అభ్యసిస్తోంది. 7-8 ఏళ్ల క్రితం వరకు సంగీతమే ఆమె ప్రపంచం. గాయకుడు ఉన్ని కృష్ణ అంటే చాలా ఇష్టం. ఆయన కచేరీ ఎక్కడున్నా సరే వెళ్లిపోయేది. ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది ఆయనే. అలా చిన్న వయసులోనే కోయంబత్తూరు, చెన్నైలో ఎన్నో కచేరీలు చేసింది. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చింది. 2017లో ఓసారి హైదరాబాద్ వచ్చిన ఆమెను కార్టింగ్ ట్రాక్ ఆకర్షించిందట. అలా మోటార్ స్పోర్ట్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంది. తండ్రి ప్రోత్సాహంతో FMSCI, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా, అధ్యక్షుడైన అక్బర్ ఇబ్రహీం దగ్గర శిక్షణ తీసుకుని 7 తిరగకుండానే 2018లో జాతీయ గో కార్టింగ్ పోటీలలో పాల్గొనింది. 2019లో రోమ్ లో జరిగిన ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ క్రీడల్లో

భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా అనేక రేసింగ్ స్పోర్ట్స్ లో పాల్గొని విజేతగాను నిలిచింది. లాక్డౌన్ సమయంలో మోటార్ స్పోర్ట్స్ లో పాల్గొన్న మహిళలకి మార్షల్ ఆర్ట్స్ భావోద్వేగ సమన్వయాల్లో శిక్షణ ఇచ్చింది. తాజాగా లెవిటాస్ కప్ ని నెలకొల్పి మోటార్ స్పోర్ట్స్ లో పోటీలను నిర్వహిస్తోంది శ్రవంతిక గారు. మరి ఈ కప్ జేకే నేషనల్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఉంటుందట. మోటార్ స్పోర్ట్స్ అంటేనే ప్రమాదాలతో సహజీవనం, వాటికి భయపడకూడదు. నేను ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నాను, ఓసారి పక్కటెముకకి గాయమైంది. అలాగే రోటాక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నప్పుడు లక్ష్యం మరో 5 అడుగుల దూరంలో ఉండగా ఇంజన్ ఆగిపోయింది. దిగే వెహికల్ ను ముందుకు తీసుకెళ్తే 3వ స్థానంలో నిలిచేదాన్ని, కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. చీఫ్ స్టీవర్డ్ గా పక్కనే ఉన్న నాన్నకు తెలుసు, గాని నియమాల ప్రకారం చెప్పలేదు. అలా అనుభవాల నుంచే ఎన్నో నేర్చుకున్నాను. ఒత్తిడిగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటా అంటోంది రేసర్. రేసింగ్ ధనవంతుల క్రీడ అనుకుంటారంతా, కానీ నైపుణ్యాలున్న యువతికది అందుబాటులోకి రావాలి. అందుకనే ఈ లెవిటాస్ దీనికోసం ఒకేలాంటి 16 మారుతి సుజుకి ఇగ్నిస్ రేస్ కార్లను తీసుకుందాము. ఒక్కో సీజన్ లో 8 రేసులతో ఈ కప్ నిర్వహించబోతున్నాము. కోయంబత్తూరులోనే కారీ మోటార్ స్పీడ్వేలో ఈ రేసులు జరుగుతుంటాయి. తయారీ సంస్థ మద్దతు లేకుండా ఓ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో సింగిల్ మేక్ రేసింగ్ నిర్వహించడం దేశంలోనే తొలిసారి. ఇది రేస్ సిరీస్ మాత్రమే కాదు, ఎంట్రీ లెవెల్ కార్టింగ్ కి అగ్రస్థాయి రేసింగ్ పోటీలకు మధ్య అంతర్యాన్ని తగ్గించే పోటీ. అలాగే రేసింగ్ డ్రైవర్లుగా, అధికారులుగా మహిళలకు మరిన్ని అవకాశాలు సృష్టించాలన్నదే నా లక్ష్యం అంటున్న శ్రవంతికను చూస్తుంటే భవిష్యత్తు అమ్మాయిలదే అనిపించడం లేదు? ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఆకుకూరలే అమృతమ్మ ఇంటి పేరు. భూమిలో ఏది పండినా అది బంగారమే. కష్టాన్ని నమ్ముకుంటే నలుగురికి మేలు చేయొచ్చు అని నమ్ముతారీవిడ. అందుకే ఇతరులకి భిన్నంగా 30 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే ఆకుకూరల్ని పండిస్తున్నారు ముత్తం అమృతమ్మ అలియాస్ ఆకుకూరల అమృతమ్మ గారు. మాది జగిత్యాలలోని శంకుపల్లి. మా వారు గంగారెడ్డి. మాకిద్దరు అబ్బాయిలు. మాది వ్యవసాయధారిత కుటుంబం. భూమిని నమ్ముకుంటే మనతో పాటు నలుగురికి అన్నం పెట్టచ్చు అని నమ్ముతాను నేను. అందుకే 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. 20 ఏళ్ల క్రితం నా భర్త అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే వెన్నెముక లేని శరీరంలో ఉంటుంది ఆ కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉండేది. పిల్లలిద్దరిది పాలు తాగే వయసు. నాకు కష్టం వచ్చింది కదా అని నేను బాధపడుతూ కూర్చుంటే వారి కడుపు నింపేదెవరు? అందుకే మాకున్న ఎకరా పొలంలో ఆకుకూరలన్నీ పండించడం మొదలుపెట్టాను. మా వారు ఉన్నప్పుడు ఆయనతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. ఆ అనుభవమే ఇప్పుడు నాకు జీవనాధారమైంది. మొదట్లో సాగులో చాలా కష్టాలు చూశాను. నెమ్మదిగా మెలకువలు తెలుసుకున్నాను. కాలాన్ని బట్టి ఆకుకూరల్ని పండిస్తున్నాను. ఉన్న ఎకరాకి ఇంకో 4 ఎకరాలు కొని ఆధునిక పద్ధతిలో కొత్తిమీర, పాలకూర, గోంగూర వంటివి పండిస్తున్నాను. వీటికి అనుబంధంగా కాయగూరల్ని కూడా సాగు చేస్తున్నాను. పంటను దగ్గరలోని మార్కెట్లోకి తీసుకువెళ్లి అమ్ముతుంటాను. వ్యవసాయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగుంటుంది అంటారు అమృతమ్మ. చుట్టుపక్కల గ్రామాల్లో ఈమెని ఆకుకూరల అమృతమ్మగా పిలుస్తుంటారు. రొయ్యల రాణి. రొయ్యలు, చేపలు వంటి సముద్రాహార కొనుగోళ్లు, అమ్మకాలు అనగానే ఇదంతా మగవాళ్లకు చెందిన వ్యవహారమనే అనిపిస్తోంది. కానీ సీఫుడ్ ఇండస్ట్రీలో చాలా విభాగాల్లో కూడా మహిళలదే రాణి అని తెలుసా? సీఫుడ్ అమ్మకం అంటే కేజీల లెక్కన కొలిచి ఇచ్చేయడం కాదు. వేరే ప్రాంతాలకు పంపించాలంటే శుభ్రత, ప్యాకింగ్ తప్పనిసరి. ఆ ప్రాసెసింగ్ విభాగాల్లో అయితే అధిక శాతం మహిళలే ఉంటారట. ఒక సర్వే ప్రకారం దేశంలోని రొయ్యల ఫ్యాక్టరీలో 70% పైగా పనిచేసేది ఆడవాళ్లేనట. మరి ఈ శాతం ఒడిశాలో మరీ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ష్రింప్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో 90% మహిళలున్నారట. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రొయ్యలు వివిధ దేశాలకి ఎగుమతి అవుతుంటే ఒడిశా వాట 1.2 లక్షల మెట్రిక్ టన్నులుంటుందట. మరి కాలంతో సంబంధం లేకుండా ఇక్కడి మహిళలు తడి వాతావరణంలో ఐస్ మధ్యలోనున్న రొయ్యల పొట్టు వలిచి గ్రేడింగ్ చేసి ప్యాకేజింగ్లకు పంపిస్తుంటారట. ఇందుకు చాలా ఓపికతో పాటు వేగం కూడా కావాలట. కాబట్టే మహిళలకు అవకాశం ఇస్తున్నారు. పేద, వలస వచ్చిన కుటుంబాల మహిళలు కుటుంబాన్ని నడపడానికి, పిల్లల చదువులకు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారట. 8,000 నుంచి 15,000 వరకు సంపాదించుకుంటూ దశాబ్దాలుగా ఉపాధి పొందుతున్నారు. కుటుంబాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ కి అయితే వచ్చేసానండి, అదేనండి వంటలు. మరి ఈ రోజు అయితే చిన్న పిల్లలందరూ ఇష్టపడే స్వీట్లు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి పాయసం. మరి కొబ్బరి పాయసం ని తయారు చేసుకునేదానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కొబ్బరికాయ 1, చిక్కని పాలు లీటరు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, చక్కెర కప్పు,

యాలకుల పొడి అరచెంచా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ పలుకలు 1/2 కప్పు. మరి కొబ్బరి పాయసంని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా కొబ్బరికాయను తురుముకోవాలి. కడాయిలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు పాలపొడి కలపాలి. కలిపిన తర్వాత 2 నిమిషాలయ్యాక కొబ్బరి తురుము వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచాలి. ఇది ఉడుకుతున్నప్పుడు చక్కెర, యాలకుల పొడి వేసి చక్కగా అయ్యాక ఇది దింపేయాలి. చివరగా నేతిలో డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని వేయించుకొని పాయసంలో వేస్తే చాలు. అద్భుతమైన కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోతుంది. మరి పైనాపిల్ హల్వా, దీన్ని తయారు చేయాల్సిన విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ తురుము 2 కప్పులు, కోవా తురుము 1/2 కప్పు, చక్కెర 1/4 కప్పు, పాలపొడి 1 టేబుల్ స్పూను, నెయ్యి 1 కప్పు, కుంకుమ పువ్వు రేకలు చిటికెడు, బొంబాయి రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ పలుకలు 1/2 కప్పు, యాలకుల పొడి అరచెంచా. మరి పైనాపిల్ హల్వాని ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నెలో చక్కెర 1 కప్పు నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కెర కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు రేకలు, పైనాపిల్ తురుము వేసి కలిపి దింపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని వేయించుకొని బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. రవ్వ దోరగా వేగాక చక్కెర పాకం వేస్తూ ఉండలు కట్టకుండా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలయ్యాక కోవా, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు స్టవ్ని కట్టేయాలి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజైతే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకున్నాం కదండి. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: పతా హై మై కౌన్ హూ? శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈరోజు కొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మళ్ళీ కదిలిన కాళ్ళు. ఏ కారణంగానైనా కాళ్ళు చచ్చిబడిపోతే అవి తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఒకప్పుడు కొందరికి ఏళ్లు పట్టేది, మరికొందరికి అది జీవితకాలపు శిక్షగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవలే శాస్త్రచికిత్సతో పనిలేని ఓ విధానంతో పక్షిపాత తానికి గురై రెండేళ్లుగా నడవలేకుండా పడి ఉన్న 5 కాళ్లల్లో తిరిగి కదలికను తెప్పించారు. ట్రాన్స్కుటేనియన్ స్టిమ్యులేషన్ అనే ఈ కొత్త విధానంతో ఎలక్ట్రోడ్స్ ద్వారా వెన్నుముక భాగంలోని చర్మం కిందకు ఎలక్ట్రికల్ కరెంట్ను పంపించి వీరు ఈ విజయాన్ని సాధించారు. గతంలో కూడా ఇలాంటి ప్రయోగం చేసి అచేతనంగా పడి ఉన్న కాళ్ళు, తొంటి భాగాలు, మడమ భాగాల్లో చలన శక్తిని నింపారు. శాస్త్రచికిత్స ద్వారా ఒక పరికరాన్ని వెన్నుముక మీద అమర్చారు. కానీ ఈ ప్రయోగంలో మరొక అడుగు ముందుకు వేసి శాస్త్రచికిత్సతో కానీ పరికరం అమర్చడంతో కానీ పనిలేకుండానే ఈ ఫలితాన్ని సాధించారు. గత 2 నడుమ నుంచి పాదాల దాకా ఏమాత్రం చలనం లేకుండా పడి ఉన్నారు. వీరు వెన్నుముక భాగంలో ఎలక్ట్రికల్ కరెంట్ను పంపడంతో పాటు వారానికి ఒకరోజు 45 చప్పున 18 పాటు వారికి ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తాజా ప్రయోగంలో వారికి 19 నుండి 56 ఏళ్ళ

మధ్య వయస్కులే అని సెలవిచ్చారు. 4 వారాల పాటు ఒక కండిషనింగ్ కూడా వీరికి ఉంటుంది. వీటినన్నిటితో పాటు రోజుకు 2 సార్లు ఆందోళనను తగ్గించే బస్మరోన్ మాత్రలు కూడా ఇచ్చారు. ఈ ప్రయత్నం నిర్ణయమైన కాళ్ళల్లో జీవం పోసాయి. ఏమైనా కాళ్ళల్లో పక్షవాతానికి గురైన వారికి ఈ ప్రయోగాలు ఒక దివ్య ఔషధాలుగా మారాయి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట. నడకొకటే చాలదు, మధుమేహం వచ్చిన వాళ్ళు అడవిలో తప్పిపోయిన ఆవిని వెతికితే చాలు అని పెద్దలు సెలవిచ్చారు. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు వాకింగ్కు మించిన మెడిసిన్ లేదని చెప్పకనే చెప్పారు. మధుమేహాన్ని నియంత్రించాలంటే నడకతో పాటు ఈ టిప్స్ కూడా ఫాలో అయిపోండి. షుగర్ నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను పక్కన పెట్టి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో కొవ్వు చేరకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ క్రమబద్ధీకరించడంలో వ్యాయామం చాలా ప్రభావం చూపుతుంది. అమితంగా ఆహారం తీసుకోవడం ఒకటే షుగర్ పెరిగేందుకు కారణం కాదు. కొందరు ఎంత ఫిట్గా ఉన్నా షుగర్ చేసే డ్యామేజ్ నుండి తప్పించుకోలేరు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని మధుమేహానికి ప్రధాన శత్రువు. మెంటల్ టెన్షన్స్ ఎక్కువైనప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. అందుకే ఒత్తిడి జయించడానికి ప్రయత్నం చేయండి. యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి ప్రతి ఉదయం 15 నిమిషాలు యోగాకి కేటాయించండి. దీంతోపాటు చిన్న చిన్న విషయాలకు లోతుగా ఆలోచించడం మానేయండి. మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: మరి ఆ కొత్త విషయాలేంటో తెలుసుకుందామా? ఆస్పిరిన్తో మేలెవరికి. అమెరికాకు చెందిన ప్రివెంటివ్ సర్వీస్ టాస్క్ ఫోర్స్ వారు ఆస్పిరిన్ మాత్రలకు సంబంధించిన ఇటీవలే మరో కొత్త ప్రతిపాదన చేశారు. గుండెపోటు, పక్షవాతాలకు గురి కాకుండా ఉండడానికి 50 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు తక్కువ మోతాదులో రోజు ఆస్పిరిన్ మాత్ర తీసుకోవడం మంచిదే అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటుకు గురైన ప్రమాదానికి చాలా దగ్గరగా ఉన్నవారికి ఈ మాత్రలు ఎంతో అవసరమని చెబుతున్నారు. ఈ తక్కువ మోతాదు ఆస్పిరిన్ 50 లోపు వయస్కులకే, అలాగే 70 ఏళ్లకు పైబడిన వారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అంటున్నారు. అయితే 60 ఏళ్ల వయస్కుల్లో గుండెపోటు, పక్షవాతం రాకుండా ఉంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు, కాకపోతే ఆ ప్రయోజనం చాలా పరిమితమే. అయితే ఒక 10 ఏళ్ల పాటు రోజు ఆస్పిరిన్ తీసుకునే వారికి పెద్ద పేగు ప్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి అన్నారు. టాస్క్ ఫోర్స్ వారు ఈ విషయమైన ఇలాంటి వాక్యాలు చేయడం ఇదే తొలిసారి. గుండె జబ్బుల్ని నిరోధించడానికి ఆస్పిరిన్ మాత్రలు వేసుకునేవారు మలాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే గుండె జబ్బులకు గురయ్యే పెద్ద ప్రమాదం లేనప్పుడు మలవాహక క్యాన్సర్ను నివారించేందుకు ఆస్పిరిన్ తీసుకోమని సూచించాం. తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రల వల్ల ప్రాథమిక స్థాయిలో గుండెపోటు, పక్షవాతం, మలాశయ క్యాన్సర్లను నిరోధించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఉన్న 50 నుండి 59 ఏళ్ళు వయస్కులు ఈ మాత్రలు తీసుకుంటే వారి జీవితకాలం కనీసం 10 ఏళ్ళు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని వారు వాక్యాన్ని ఇచ్చారు. విన్నారు కదండి? మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతన్నల జీవన నేస్తం మన రైతు నేస్తం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేము. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్

0: సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
1: ఒక గమేళా నిండా ఆవు పేడలో అరకిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
0: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
1: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
0: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
1: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన డజన్ అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
0: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
1: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటిని విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోట్.

0: లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్నే లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని, తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు, తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిదాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. రమ్య ఇంటికి పిల్లలతో కలిసి వెళ్ళింది రీనా. హాల్లోకి అడుగుపెట్టిన వాళ్ళని రమ్య కూర్చోమని చెబుతుండగానే రీనా 10 ఏళ్ల కొడుకు చింటూ ఎంత పెద్ద చిప్స్ ప్యాకెటో అంటూ సోఫా వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దానిపైన ఉన్న లేస్ ప్యాకెట్ అందుకోబోయాడు కూడా. దగ్గరికి వెళ్ళాక అవి తినేవి కాదు, దిండు అని అర్థమయ్యి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. చాక్లెట్స్ స్నాక్స్ ప్యాకెట్లా ముస్తాబై సరికొత్తగా వస్తున్న ఆ కుషన్ సంగతులేంటో చూద్దామా మరి. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, నూడిల్స్ వంటివి చూస్తే చాలు, కొన్నిచ్చే వరకు మారం చేస్తూనే ఉంటారు పిల్లలు. అలాంటి చిరుతిళ్ళు గనుక ఎదురుగా ఉన్నట్టయితే ఇంకో పదార్థం వైపు చూడరు, ఇంకా ముట్టరు కూడా. అంత పిచ్చండి మరి వాళ్ళకి. అందుకే కాబోలు అచ్చం అలాంటి స్నాక్స్ ప్యాకెట్లు పోలి ఉండి దీనిలను తయారు చేసి చిన్నారులే ఆకట్టుకుంటున్నాయి కొన్ని గార్మెంట్ సంస్థలు. ఇవి సోఫాలు, దివాన్ సెట్ల పైన వేసుకోవడానికి బాగుంటాయండి. పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించే ఈ బుజ్జి బుజ్జి కుషన్లని అతిథులు వచ్చినప్పుడు వేస్తే వారిని ఇట్టే ఆకట్టుకుంటాయి. పిల్లలైతే వాటిని వదలమన్నా వదలరు కూడా. ఓకే లిసనర్స్, మరి అదే సంగతిలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. చూడగానే వావ్ అనిపించేలా సోఫాపై కళ్ళప్పగించి చూసేంత అద్భుతంగా ఉండే కుషన్లు దొరకడం అరుదే. ఆ లోటును భర్తీ చేయడానికి వస్తున్నాయి రకరకాల రంగుల్లో స్నాక్స్ ను పొదువుకున్న ఉన్న ఈ కుషన్లు. డైరీ మిల్క్, కిట్ క్యాట్, జెమ్స్, లిటిల్ హార్ట్స్, ఓరియో వంటి చాక్లెట్లు, బిస్కెట్లు, లేస్, కుర్కురే, డానిటోస్ ఇటువంటివి, ఇంకా నోరూరించే మ్యాగీ, నూడిల్ ప్యాకెట్ల మాదిరి రూపొందించిన వీటిని సోఫాల్లో గాని దివాన్ పైన గాని అమరిస్తే చూసేవారి నోరు ఊరాల్సిందే. గబుక్కులు తీసుకుని నోట్లో వేసుకోవాలని అనిపించాల్సిందే కూడా. రకరకాల బొమ్మల ఆకృతుల్లో డిజైనర్ కవర్లతో గతంలో ఎన్నో వినూతమైన దిండులు కూడా వచ్చాయండి. అయితే దూరం నుంచే చూసేవారికి అచ్చుగుద్దినట్టు లేస్, కుర్కురే, బిస్కెట్ ప్యాకెట్లలోనే అనిపి

చెంచెంతలా ఉంటాయి ఈ దిండ్లు. వీటిని పాలిస్టర్ వస్త్రంతో తయారు చేస్తారండి. లోపల ఫైబర్ నింపుతారు. పిల్లలు ఆడుకున్నా విసురుకున్నా ఈ దిండ్లకి ఏమీ పాడవ్వు. అలాగే ఈ కామర్స్ సైట్లో ఇవి చాలా తక్కువ ధరకే అవైలబుల్గా ఉన్నాయండి. వీటిని ఇతరులకి బహుమతిగా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయండి. కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఈ కామర్స్ వెబ్సైట్కి వెళ్ళి ఈ దిండ్లని కొమ్మని ఆర్డర్ పెట్టండి. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మంచాలు, టీ పై కేకులు అంతే అండి.

చెక్క మంచం, దాని మీద కప్పిన రంగు దుప్పట్లు, దిండ్లు, టీపాయ్ మీద పెట్టిన కప్పులు, సాసర్లు అన్ని చాలా సహజ సిద్ధంగా కనిపిస్తాయి. సైజు ఒకటే తేడా అన్నట్లుగా ఉంటాయండి. అచ్చం ఆఫీస్ టేబుల్, దాని మీద కంప్యూటర్, పెన్ స్టాండ్, ఫోన్లు, ఇంకా ఫైల్స్, పేపర్స్ ఇవన్నీ ఉన్నట్లుగానే ఈ కేక్ మీద అన్ని రూపొందించారు. ఈ కేకులు కూడా చూసేవారి కళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయనడంలో అతిశయోక్తే లేదు. మరి కుర్చీలు, సోఫాలు, మంచాల లాంటి కేకుల్ని మామూలు వేడుకల్లో కట్ చేస్తూ ఉంటే, ఆఫీస్ డెస్క్ తరహా వాటిని ఉద్యోగం వచ్చినప్పుడు, ఆఫీస్లో ఉన్నత స్థాయి ఎదిగినప్పుడు, పదవీ విరమణ సందర్భంలో వీటిని కట్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈసారి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ కేకుల్ని పెట్టి మీరు అతిథుల్ని అవాక్కయ్యేలా చేయాలి మరి. ఓకే లిజనర్స్, ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. మరి వినండి, విండోనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్,

మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: itu kumpulan. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 లో మాస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి అయితే నేను మీ ఆర్జే భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయించిన ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే అండి, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు బాలాజీ, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి.
4: మీ పేరు తెలుసుకోవచ్చు? మీ పేరు మేడం?
0: భవ్య అండి. భవ్య.
4: భవ్యనా?
0: అవునండి.
4: కొత్తగా వచ్చారా మేడం?
0: లేదండి, ఆల్రెడీ చేసానుకుంది. మరి ఈ రోజు అయితే ఒక మంచి పొడుపు కథతో అయితే వచ్చేసానండి. మరి అడగనా?
4: చెప్పండి మేడం, అర్థమైతే చెప్తా, లేకపోతే లాస్ట్ లో అందరూ చెప్తారు కదా.
0: ఓకే అండి. మరి క్వశ్చన్ అయితే, పుట్టలో పుడుతుంది, ఆకాశంలో తిరుగుతుంది, పట్టుకుంటే దొరకదట, మరి ఏమై ఉంటుంది? మీకోసం. పుట్టలో పుడుతుంది, ఆకాశంలో తిరుగుతోంది, పట్టుకుంటే దొరకదట, మరి ఆన్సర్ ఏమై ఉంటుంది?
4: చెప్పాలంటే కష్టం మేడం, మీరే లాస్ట్ లో చెప్పండి మేడం.
0: అవునా? సరే అయితే మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: ఇది బాలకృష్ణది, ఓం శానికి ఒక్కడు.
0: ఏంటండి?
4: ఓం శానికి ఒక్కడు.
0: ఆ మూవీ నుండి?
4: దండాలయ్యో బాబు దండాలు అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
4: చెప్పాలి మేడం.
0: చెప్
4: మేమ్నాథ్ నుంచి పుల్పాటి వెంకటేష్, సాతాపూర్ లక్ష్మయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య.
0: ఇంకా అంతేనా అండి?
4: అంతే మేడం. మీ రేడియో స్టాఫ్ అందరికి ఈ పాట డెడికేట్ చేస్తూ పాట కోరుతున్నా.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి మేడం మాట్లాడేది లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరం మంచిగా ఉన్నాం మేడం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా
1: మేడం? నాకు పొగ అనుకుంటా మేడం, పొగ.
0: ఎందుకంటారు?
1: ఎందుకంటే మీరు చెప్పారు, ఒకసారి చెప్పండి మేడం.
0: చెప్పండి. ఆ క్వశ్చన్ గుర్తులేదు మరి మీ క్వశ్చన్. సరే, పుట్టలో పుడుతోంది, ఆకాశంలో తిరుగుతోందట, పట్టుకుంటే దొరకదట.
1: నాకైతే పొగ అనుకుంటాను మేడం, పొగ.
0: అవునా?
1: కట్టెలు పోయి మనం పెడతాం కదా మేడం, పొగ వస్తా పైకి వద్దక మేడం, పట్టుకుని దొరకదు కదా మేడం. అది అది నాకు అది అనుకుంటున్నా మేడం, తర్వాత మళ్ళీ మీరు నేను చెప్తే ఉంటాను మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాము.
1: మేడం చెప్పండి మేడం, కొన్ని ఒకసారి చెప్పకుండా పోతారు మేడం.
0: అవునా అండి, సారీ అండి,
1: లాస్ట్ సారి ఎవరు చెప్పారు మేడం, పాట అయిపోయినామంటే ఇంకా బాగా అయిపోతుంది.
0: అవునా, సరే సరే అండి, ఈసారి అలా జరగకుండా చూసుకుంటాం. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? నాకు ఈ కృష్ణ శిల్పం మేడం.
0: ఏంటిది?
1: చట్టానికి వెయ్యి కళ్ళు.
0: ఒకసారి మళ్ళీ చెప్పరా?
1: చట్టానికి వెయ్యి కళ్ళు.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా
1: మేడం? పాట మేడం, పాట. పాటలు ఆ సినిమాలా, ఎన్నో సందుల పొద్దుల్లో అని ఉంది మేడం.
0: ఓకే అండి.
1: మేడం హాయ్ మేడం, మా మిత్రుడు మేడం, ముఖ్యంగా మా కర్రలు ఉంటాడు మేడం, బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారికి ముఖ్యంగా హాయ్. మన మాబ్నాథ్ జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు మా ఫ్రెండ్స్, పులిపాటి వెంకటేష్ గారు, తర్వాత ఇంత ముందు మాట్లాడిన బాలాజీ గారు, మళ్ళీ ఇంకో మేడం సాతాపూర్ ఉంటాడు మేడం నాయశెట్టి గారు, ఆయన కూడా మేడం, నలుగురికి హాయ్ మేడం.
0: ఓకే అండి, మరి మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: हमारा उत्तर प्रदेश हमारी आरती से।
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు పుల్లన మేడం గారు, సనప గ్రామం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు పుల్లన్న గారు?
2: బాగున్నారు మేడం గారు. మీరు బాగుండాలన్న నా కోరిక మేడం గారు.
1: చాలా థ్యాంక్స్ అండి.
2: దానవీర సూరకర్ణ చిత్రం పేరు మేడం గారు.
1: ఏంటండి మళ్ళీ చెప్పండి?
2: తెలిపెనులే ప్రియ రసిక అనే పాట ఉంటుంది మేడం గారు, దానవీర సూరకర్ణలో.
1: ఓకే అండి, అర్థమైంది. మరి ఈరోజు ఒక పొడుపు కథ అయితే అడిగాను, విన్నారా?
2: చెప్తారు మేడం, నాకు కూడా ఏమో తల పారలేదు మేడం గారు.
1: ఏంటండి?
2: నాకు కూడా ఆలోచన రాలేదు మేడం గారు.
1: అవునా?
2: మీరే లాస్ట్ చివరిలో మీరే చెప్పండి మేడం గారు.
1: ఖచ్చితంగా అండి. మరి ఎవరికైనా
2: మేడం గారు
1: చెప్పండి.
2: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: చాలా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: మన అభిమాన శ్రోతలందరికీ మేడం గారు.
1: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అండి మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా మేడం, ప్రొద్దుటూరు.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి మేడం, మీరండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: మరి ఈరోజు ఒక పొడుపు కదా అడిగాను, విన్నారా? మరి దానికి ఆన్సర్ ఏమన్నా ఆలోచించారా?
1: పొగ మేడం.
0: అవునా, ఎందుకంటారు?
1: అంటే మేడం అది దొరకదు కదా, కొయ్యలోంచి వచ్చారు కదా అండి.

0: మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: ఓకే మేడం,
0: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: స్నేహం కోసం మేడం.
0: ఆ మూవీ నుండి
1: కైకలూరి కన్నే పిల్ల కోరుకుంటే రానా మళ్ళా, ఆ సాంగ్ మేడం.
0: ఓకే అండి, మరి లిజినెస్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి వినిపియండి మేడం గారు సాంగ్.
0: ఓకే అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మరి విష్ణు ఎఫ్ఎం శ్రోతలందరికీ డెడికేట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: ఆ పొడుపు కథ విన్నాను. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే,
0: చెప్పండి,
1: ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చింది అనుకోండి, వెనకట ఆ కాలంలో పొయ్యి గద్దెలు అని వేసేవాళ్ళు, కుంపట్లాగా ఉండేవి పొయ్యి గద్దెలు.
0: రాళ్లతో పెడతారు అవేనా?
1: అవునండి, నాలుగు వైపులా పెట్టేసి పొయ్యి పెడతారు, పొయ్యి మట్టితో చేస్తారు పొయ్యి. ఆ పొయ్యిలో కట్టెలు పొయ్యి పెట్టి కట్టెలే ఉండేవి అప్పుడు, కట్టెలు పొయ్యి వండుకునేవాళ్ళు, అన్ని వంట మొత్తం ఆ పొయ్యిల మీదనే చేసేవాళ్ళు.
0: అవునండి.
1: మరి ఈ కాలంలో అయితే గ్యాస్ స్టవ్ వచ్చింది, గ్యాస్ స్టవ్ కి అయితే మంట వస్తుంది కానీ పొగ రాదు. అప్పుడు పొగ వచ్చేది, ఆ పొగ ఆకాశం వైపు వెళ్ళిపోయేది, పట్టుకుంటే మట్టికి దొరకదు కదా, అందుకనే నేను పొగే అనుకున్నాను. పొయ్యి పొగ.
0: ఓకే అండి, మరి లాస్ట్ లో నేను కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను.
1: రివీల్ చేసి చెప్పండి. అయితే మేడం
0: చెప్పండి,
1: ఈ రోజు ఏంటంటే ఇది మనకి ఆత్మహత్యల దినంగా ప్రకటించారు కదండి.
0: అవునా?
1: అవునండి. అయితే నేను దాని గురించి చిన్న మాటగా రెండు ముక్కలు చెప్తానండి.
0: చెప్పండి.
1: తర్వాత మన అంటే ప్రతి వారికి ఎంతో ఉపయుక్తదాయకమైన మేల్కొల్పే విధంగా చెప్తున్నానండి. ప్రతి వారి మనసులో నాటుకుపోయేలా ఉంటుంది. మనిషి మనసులో ఉండే రకరకాల ఆలోచనలు, ఉద్వేగ ఆవేశాలు ఏ ప్రాణులైనా ఉండటం అనేది సహజమే. కానీ మనిషికి ఉండే ఆవేశాలు, ఏ ప్రాణికి లేనటువంటి ఆవేశాలు, ఆత్రుత గుణాలు అనేది మనిషికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుందండి.
0: అవును.
1: అయితే ఈరోజు మంచి దీన్ని ఒక ఆత్మహత్యల దినంగా ప్రకటించారండి. మనసు ప్రేరణ ప్రోద్బలానికి కారణం పరిస్థితుల ప్రభావాలు, క్షణికావేశంలో పరిణామాలు, విపత్తులను అధిగమించవలసిన సూచనలు చాలా చెప్తున్నారండి. ప్రతి ఒక్క రేడియోలో చెప్తున్నారు, అంతటా చెప్తున్నారు, కానీ ఆ సూచనలు స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు. స్కూల్లో పిల్లలు కూడా నాకు మార్కులు తక్కువ వచ్చినా, హేలీ చేసినా గేలీ చేసినా కూడా ఆ పిల్లలు కూడా ఆత్మహత్యలకు చేసుకునే ప్రేరేపణ కలిగిస్తున్నారు కొంతమంది. అలా కాకుండా మార్కులు తక్కువ వచ్చిననుకో, వాడిని చిన్న చూపుతో కించపరచకూడదు. అరే వస్తే వచ్చిన, ఈసారి నేను వస్తాయిరా, ఇంకా నువ్వు ట్రై చేయరా అని చెప్పేసి చెప్పాలండి.
0: చాలా కరెక్ట్ గా చెప్పారండి.
1: చాలా మంది విద్యార్థులు అండి, చాలా మంది ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారంటే వాళ్ళకి చక్కగా సరైన అవగాహన లేక అలా చేస్తున్నారనేది నా ఉద్దేశం అండి.
0: అవునండి, నిజమే.
1: దానికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆత్మహత్యకు వాడి మనసు ఎలాంటిది ఏంటనేది గ్రహించాలి. అంటే ఇంట్లో ఉన్నాం ఎవరైనా కానీ, పెద్దలే కానీ చిన్నలే కానీ, మనసు ఇరిగిపోతే, మనసు ఏంటంటే అండి అంటే పాలలో ఒక చుక్క చల్ల చుక్క వేస్తే ఇరిగిపోతాయి. అలాగనే మనసు కూడా ఒక చిన్న అంటే స్థిమితం లేని మనసులు అండి, మనస్తత్వం కొంచెం ఇది లేని వాళ్ళు ఎమ్మటి ఇరిగిపోద్దండి. మనసు ఇరిగిపోవడానికి ఒక మాట చాలంటారు. ఆ మాటల ప్రభావంలో ఇలా మనసులు ఇరిగిపోయేసి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ప్రోత్సహించి, నీకు వల్ల ఏం కాదు, దీనివల్ల ఇంకోసారి కాకపోతే నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినావు అనుకో, ఇంకోసారి కాకపోతే ఇంకోసారి పాస్ అవుతావు, చాలా కట్ట అని చెప్పేసి అనాలి. కానీ వాళ్ళని ప్రోత్సహించి నువ్వు వింతేరా అని బతికింతేరా అంటే వాళ్ళు ఇంకా ఇదైపోతాడు, కృంగిపోయి ఆత్మహత్యలకు కారణం అవుతుందండి. అందుకనే నేను ప్రతి ఒక్కరికి అలాంటి ఉద్దేశంలో ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా గమనించి ధైర్యంగా రెండు మాటలు చెప్తే మటుకి ఆ ప్రయత్నం నుంచి విరమించుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది నా ఉద్దేశం మేడం.
0: చాలా చక్కగా సందేశం ఇచ్చారండి
1: మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నాకు ఈరోజు చక్రవాకం సినిమాలో కానివ్వండి, లేకపోతే చక్రవాకం సినిమాలో

వెచ్చని ఒడిను ఎదుకుతూ వెడుతుంది అనే పాటని వినిపించండి. ప్రతి ఒక్కళ్ళకి, స్టూడెంట్లకి అందరికీ, ప్రతి పెద్దవారికి చిన్నవారికి తెలిసే తెలియజెప్పే సందేశం అంటే ఇది.

0: సుమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాను మేడం.
1: ఖచ్చితంగా
0: నాగేశ్వరరావు,
1: చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి.
1: మరి ఈరోజు ఏంటి టాపిక్?
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, వినలేదా?
1: వినలేదమ్మా.
0: సరే, మరి మీకోసం మళ్ళీ అడుగుతున్నాను.
1: చెప్పండి.
0: పుట్టలో పుడుతుందట, ఆకాశంలో తిరుగుతోంది,

0: పట్టుకుంటే మాత్రం దొరకదట. మరి ఏమై ఉంటుంది?
1: పుట్టలో పుడుతుంది, ఆకాశంలో తిరుగుతుంది,
0: పట్టుకుంటే దొరకదు.
1: పుట్టలో పుట్టేది ఏంటబ్బా?
0: ఆలోచించండి.
1: మినుగురు పురుగ, పురుగ
0: ఏమో మరి లాస్ట్.
1: సరే అయితే నేను అది అనుకుంటున్నాను.
0: అవునా? ఎందుకు?
1: అంటే అది పుట్టలో పుడుతుందో లేదో నాకైతే తెలీదు, ఆకాశంలో మాత్రం అది చక్కెర పుడుతూ ఉంటుంది. మనం దాన్ని అది మినుకు మినుకమంటే పట్టుకోవాలని చూస్తాం, కానీ చేతికి అందదు.
0: అవునవును,
1: అందుకనే అదేమో అనుకున్నాను నేను.
0: సరే అండి, కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: అయితే ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఉందమ్మా.
0: అవునండి, అవును విన్నాను.
1: జీవితం సమస్యల తోరణం, సమస్యల తోరణమే జీవితం. సమస్యలు లేని మనిషి లేడు, పరిష్కారం లేని సమస్య ఉండదు. సృష్టిలో ఏ జీవి ఆత్మహత్యకు పాల్పడదు. తెలివిగల మనిషి బలవన్ మరణానికి పాల్పడటం శోచనీయం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అనేది సామెత. జీవితంలో సుఖ సంతోషాలు ముఖ్యమైనవి, ఆయుష్ సుఖ సంతోషాల కంటే ముఖ్యమైనది. సముద్రంలో అలలెంత సహజమో జీవితంలో సమస్యలు అంత సహజమే. ఎవరి స్థాయిలో వారి కష్టాలు సహజం. అవివేక ఆలోచనలకు అడ్డుకట్ట వేసి వివేకవంతమైన ఆలోచనలు చేస్తే అంత అభ్యుదయమే. బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు అన్న తిక్కన్న మహాకవి మాటలు అక్షర సత్యాలు కావాలని కోరుకున్నాం.
0: ఆహా, ఎంత అద్భుతంగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే చిన్ని చిన్ని వాటికే మనసు చంచలమైపోయి పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలుగా కానించి అందరూ కూడా ఆత్మహత్య అంటే అదేదో చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు.
0: అవునండి.
1: కాబట్టి ఆత్మహత్య అసలు చాలా మహాపాపం అంటూ మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క తను ఆయన ఆయుష్ ఇచ్చినంత కాలం ఆయుష్ను అనుభవించాలే, కానీ మధ్యలో దాన్ని తృంచే హక్కు కానీ ఎవరికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భావావేశాలకు లోను కాకుండా శాంతంగా ప్రవర్తించి శాంతంగా ఆలోచన చేస్తే ఆత్మహత్యల జోలికి అనేది వెళ్లకుండా ఉంటారనేది నా అభిప్రాయం అమ్మా.
0: ఖచ్చితంగా అండి.
1: ఓకే అమ్మా, అయితే మంచి పాట
0: చెప్పండి.
1: కథానాయికి మొల్ల.
0: ఆ మూవీ నుండి.
1: మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆ పాట.
0: ఓకే అండి, మరెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికీ అమ్మా, మన రేడియో ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పెద్ద హాయ్.
0: ఓకే అండి,
1: నీకు కూడా పెద్ద హాయ్ అమ్మా.
0: చాలా థ్యాంక్స్ అండి. రేడియో విష్ణు లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. భవ్య చిట్టి తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త మాట్లాడుతున్నాను. చిట్టి తల్లి, బంగారు తల్లి అంటే మీరు గెట్టేస్తారు, ఈవేళ మర్చిపోయారు. ఎందువల్ల?
0: అవునండి,
1: ఎప్పుడు మీరే పిలిచేస్తారు కదా, త్రిమూర్తులు గుప్త గారు అని అంటారు కదా.
0: అవునవును, మీరు అలా పిలవగానే అలా ఎక్కడికో వెళ్ళిపోయానండి. చాలా చక్కగా ఉంటుంది మీ పిలుపు.
1: అది అందరూ కూడా అలాగే అంటారు, బంగారు తల్లి చిట్టి తల్లి నేనే అంటాను. మా పెన్నమ్మగారు భీమవరం పెన్నమ్మగారు చిట్టి తల్లికి దీవెంది అంటారు ఆవిడ.
0: అవునా,
1: మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారిని కూడా, అంటే మనకంట నాకంటే కూడా పెద్దవారు కాబట్టి విజయ గారిని కూడా చిట్టి తల్లికి దీవెళ్ళు అంటారు. పెన్నమ్మ గారు నాకు చాలా ఇష్టం ఆవిడ. అలా అంటే నేనంటే మీకు ఎలాగ ఇష్టమో ఆవిడంటే నాకు అంత ఇష్టం. నాకు పెన్నమ్మ గారు చిట్టి తల్లికి దీవెళ్ళు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటున్నా
0: వింటుంటేనే. మరి
1: బాగున్నామ్మా, లైవ్ వింటున్నాం. ఉదయం నుంచి నాకు ఈ వేళ అసలు బాగాలేదు, అస్సలు బాగాలేదు ఆరోగ్యం. ఇప్పుడు 5 అయిన తర్వాత నాకు నేను వచ్చింది.
0: తినట్లేదు సరిగ్గా
1: అమ్మా?
0: తినట్లేదా సరిగ్గా?
1: తిన్నానండి, తింటున్నానండి. తినలేదని కాదండి, నీరసం అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా.
0: అవునండి, నిజమే.
1: అంటే దానికి నాకు దీర్ఘకాలిక అనారోగ్యం అండి. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్ది ఇబ్బందులు వస్తాయని డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది కూడా. నాకు జీవితాంతం మెడిసిన్స్ వాడాలి. ఆ మెడిసిన్స్ లో ఒక భాగమే రేడియోలో వినడం, రేడియోలో పార్టిసిపేట్ చేయడం అండి.
0: అయ్యో, చాలా చక్కగా చెప్పారండి, చాలా థ్యాంక్స్ అండి. అసలు వింటాను
1: అక్షర వాస్తవం అండి, ప్రమాణపూర్తిగా చెప్తాను. నా రేడియోలో నేను నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడం, నేను రేడియో ప్రసారం వినడం నాకు మెడిసిన్స్ తో సమానంగా ఉపయోగపడుతుంది.
0: చాలా హాయిగా ఉందండి వినడానికి.
1: మిగతా వాళ్ళు సంతోషంగా చేస్తారు, అందరూ చేస్తారు, సోదరులు సోదరి వాళ్ళు అందరూ చేస్తారు. కాదని కాదు, ఎవరి సంతోషం ఎవరి ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ నేను పెర్సనల్ గా మనస్ఫూర్తిగా చెప్పి విషయం ఏంటంటే, నాకు ఒక స్వావలంబన కలుగుతుంది మాట, ప్రశాంతత, మానసిక ఆనందం కలుగుతుంది రేడియోలో నాకు తెలిసిన విషయాలు చెప్పడం, రేడియో వినడం, రేడియోలో పార్టిసిపేట్ చేయడం. అదన్నమాట విషయం.
0: చాలా థ్యాంక్స్ అండి,
1: చాలా సంతోషం అమ్మా. ఈవేళ దేవి పండుగ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారి జయంతి అండి ఈవేళ. మీరు చదివి ఉంటారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, తెలుస్తుందా మీకు?
0: నాకు అంతగా ఐడియా లేదండి.
1: పర్వాలేదండి, విశ్వనాథ్ సత్యనారాయణ గారు జయంతి అండి. వారి కథను ఆధారంగా వచ్చిన సినిమాలో ఒక పాట అడుగుతాను మిమ్మల్ని.
0: మరి ఒక్క నిమిషం ముందుగా అయితే, మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: విన్నాను కదమ్మా, దానికి ఆన్సర్ మా భవ్య చిట్టి చెప్పినప్పుడు తెలుసుకోవాలి. నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా ఐడియా రాలేదు.
0: అవునా?
1: కాకపోతే ఒకసారి చెప్తానండి, చెప్పండి. అనుకోకుండా స్పాంటనియస్ గా అయినా ఐడియా వస్తే చెప్పేస్తాను.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: లాస్ట్ తెలుసుకుంటానమ్మా.
0: మరి మీ హెల్త్ అయితే త్వరగా సెట్ అవుతుందిలేండి, ఈ రోజు నైట్ కల్లా చూడండి, మీరు మంచిగా ఉంటారు.
1: ఓకే అమ్మా, బాలవాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి, మీ బాలలు అందరూ కూడా దైవంతో సమానం కాబట్టి సంతోషంగా మీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ పాట అడుగుతున్నాను. ఇప్పుడు
0: అడగండి.
1: ఏకవీర చిత్రంలో ఘంటసాల మాస్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత

0: రచన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, సంగీతం కెవి మహాద్వన్. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి నిమిషం బ్రతుకంత, ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, మన మస్తు టైం పాస్ లాగా సాగాలి.
1: చక్కగా పాడారండి
0: ఈ పాట. మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, ఆ తర్వాత మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, నెక్స్ట్ బైపల్లి నాగేశ్వరరావు గారికి, బండారు శంకరయ్య గారికి, మస్తాన్ బాషా గారికి, మా ప్రియాది ప్రియమైన నాకు తల్లితో సమానమైనటువంటి మా రేడియో పరమైన తల్లి చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వారందరి కోసం డెడికేట్ చేయమని మా భవ్యశిక్షల్ని మనసారా కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను మా చిట్టు తల్లి భవ్య గారు.
1: చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: ఆర్జే భవ్య గారికి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: థాంక్యూ మేడం, థాంక్యూ.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్తూరు.
0: సుబ్రహ్మణ్యం గారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు.
1: అవునండి, అవును. మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు యాంకరింగ్.
0: చాలా థ్యాంక్స్ అండి. ఆ హుషారుకి కారణం ఏంటి?
1: ఏం కాదండి, లైవ్ కలిసింది. మన శ్రోతలతో మా వాయిస్ వినిపించటం ఒక ఆనందకర విషయం. చెప్పండి మేడం.
0: మరి ఈరోజు ఒక పొడుపు కదా అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం, అయితే దానికి ఆన్సర్ పొగ అనుకుంటున్నాను మేడం.
0: అవునా? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేసేస్తాను.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు చెప్పండి.
1: మన కాలస్ అందరికి పెద్ద హాయ్ చెప్తున్నాను. తర్వాత నేను అడిగే పాట ఏంటంటే గోదావరి చిత్రంలో
0: ఆ మూవీ నుండి
1: ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, భలే పాడారండి.
1: థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ కూడా బాగుంది, మీరు హమ్ చేయొచ్చు.
0: అవునా? మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన తోటలో డైలీ కాలర్స్ అందరికి పెద్ద హాయ్, స్పెషల్లీ మీకు.
0: ఓకే అండి, మరి అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి ఈరోజు అడిగిన క్వశ్చన్కి అయితే చాలా వరకు ఆన్సర్ అయితే చెప్పేశారండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే పొగే అండి. అంతే కదా, మరి పొగ పుట్టలో పుడుతుంది. పుట్ట అంటే పొగ కొట్టుందండి, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా పట్టుకుందామంటే అస్సలు దొరకదు. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే పొగేనండి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు లైవ్ లో అయితే మంచి మంచిగా కబుర్లు చెప్పేసుకుందాం, మంచి మంచి సాంగ్స్ వినేసాం. మరి రేపు ప్రసారం అయ్యే మాస్ టైం పాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: నీరాజనం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన రెడి విష్ణు 90.4 లో.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351699.

0: FM 90.4
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్, యు ఆర్ లిస్నింగ్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు థీమ్ మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ తెలుగు, తమిళ్, ఇంకా హిందీ సాంగ్స్ తో నేను మీ ముందున్నాను. నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు ఆ సాంగ్స్ ఏంటి అంటారా? దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అంటే దాని స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
5: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
6: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
5: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
7: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: After a short break, welcome back to Theenmar. మరి ఈ రోజు మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటి అంటారా? కిరాక్ పార్టీ మూవీ నుంచి సమీరా గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తాం. Listen it and enjoy.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఒక మంచి హిందీ సాంగ్స్ కూడా ప్లే చేయడానికి రెడీగా ఉన్నామండి. అదేంటి అంటారా, ప్లే జాయే జానే హవా హవాయే హవాయే అంటూ సూపర్ హిట్ సాంగ్ మన జబ్ హరి మెట్ సజా అన్న సూపర్ హిట్ మూవీ నుంచి అజిత్ సింగ్ గారు పాడేశారండి. మరి ఈ రోజు మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసిస్తాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఊపిరాగుతున్నదే నా పాటుగా ఇలా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన రేవంత్ గారు పాడేశారండి. మరి మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తాం, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్, సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఒక మంచి హిందీ సాంగ్ అయితే ప్లే చేయమంటారా? అదేంటి

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్, సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసిస్తాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: హాయ్ మాలిని, ఐ యామ్ కృష్ణన్. నాయద సొల్లి ఆగణం நீ அவ்வளவு அழகு, இங்க எவனும் இவ்வளவு அழகா ஒரு இவ்வளவு அழகா பார்த்திருக்க மாட்டாங்க.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఉన్నదొకటి జిందగీ మూవీని

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఏ జవానీ ఏ దివానీ మూవీ

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓ

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసిస్తాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్స్ అయితే వినేశారు కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే తిన్మార్ ప్రోగ్రామ్ లో మంచి హిందీ, తమిళ్, ఇంకా తెలుగు సాంగ్స్ తో మీ ముందుంటాము. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే తిన్మార్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఖ్యాతి.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్స చికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881-6237-96-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.